0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ పంచభౌతికమైన శరీరము పంచీకరణముల ద్వారా ఏర్పడినటువంటిది.
1: ది ఫిజికల్ బాడీ ఈజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ద ఫైవ్ ఆఫ్ ది ఎలిమెంట్.
0: ఇట్టి పంచభూతములు కూడాను భగవత్ ప్రేరితమైనటువంటివి.
1: These five elements are of the divine.
0: కాని ఈనాటి మానవుడు ఈ పంచభూత తత్వములను ఏమాత్రం కూడాను అర్థం చేసుకోవటం లేదు.
1: But man today is not understanding the nature of the element.
0: సకల విద్య

కావచ్చు. అష్టాంగ విద్యలు అభ్యసించగవచ్చు. అష్టాంగ విద్యలు అభ్యసించగవచ్చు. చంద్రమండలమైన చేరవచ్చు. కానీ దేహేంద్రియములరి కట్టి మనసు నిలిపి అంతర్ముఖము చేసి

0: నిశ్చల సమాన చిత్తుడై నిలువగలడా.
1: వన్ కెన్ బి వెరీ సక్సెస్ఫుల్ ఇన్ ఎ కోర్ట్ ఆఫ్ స్కాలర్స్, వన్ కెన్ బి కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ రూల్ ది హోల్ ఆఫ్ ది కింగ్డమ్, వన్ కెన్ టేక్ టు యాక్షన్స్ ఆఫ్ చారిటీ, ఆఫరింగ్ ద గోల్డ్ ఇన్ ది కౌస్, వన్ కెన్ ఈవెన్ కౌంట్ ది స్టార్స్ ప్రెసెంట్ ఇన్ ది స్కై, వన్ కెన్ ఈవెన్ మెన్షన్ ద నేమ్స్ ఆఫ్ ది డిఫరెంట్ బీయింగ్స్, వన్ కెన్ లర్న్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, వన్ కెన్ రీచ్ మూన్, బట్ యెట్ ఈస్ దర్ ఎనీ వన్ హూ కెన్ కంట్రోల్ ద సెన్సెస్ అండ్ కీప్ ద మైండ్ స్టేడీ అండ్ కాన్సన్ట్రేటెడ్ అండ్ మెయింటైన్ ద స్టేట్ ఆఫ్ ఈక్వానిమిటీ?

0: either charity or yajna or penance or wisdom or the practice of ancient dharma or adherence to truth or any discipline, without this control, there cannot be any kind of creation.
1: Divyatma Sankalpa.
0: Embodiments of divine Atma.
1: Bhoomilo. Neeru chala tarigipoyinadi.
0: There's less and less of water on earth today.
1: Karanam enti?
0: What's the reason?
1: Manavuni yandu neeti nirmoolam kavatam chetane bhoomi yandu neeru kudanu imidipothundi.
0: As there is no morality in mankind, there's no water today.
1: మానవ జీవితమునకు నీతియే ప్రాణం.
0: ఫర్ హ్యూమన్ లైఫ్ మొరాలిటీ ఇస్ ద వెరీ లైఫ్.
1: నీతి మానవత్వమునందే వికసింపజేస్తుంది.
0: ద మొరాలిటీ బ్లోజమ్స్ ఇన్ హ్యూమన్ లైఫ్.
1: అట్టి నీతిని ఈనాడు మానవుడు కోల్పోవటం చేతనే నిరుణకులను కోల్పోవడానికి అవకాశం ఏర్పడింది.
0: యాజ్ మ్యాన్ లాస్ట్ హిస్ మొరాలిటీ, హీఈస్ లూజింగ్ వాటర్ ఆల్సో.
1: ఈనాడు వేదాంతములు అనేక విధములుగా ప్రచార ప్రబోధన చేస్తున్నారు.
0: టుడే స్పిరిచువాలిటీ ఈజ్ పబ్లిసైజ్డ్ అండ్ టాట్ ఇన్ ఎ వేరీడ్ మేనర్.
1: ఈ వేదాంతం యొక్క ప్రభావం చేత మానవుని యొక్క మనసు వేడెక్కుతున్నది.
0: ద బ్రెయిన్ ఈజ్ హీటెడ్ అప్ బికాస్ ఆఫ్ సచ్ టీచింగ్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
1: ఈ వేదాంతం చేత హృదయం అనేటువంటిది కేవలము చలించిపోతున్నది.
0: సచ్ mere teaching will make our mind waver.
1: Jeevitame oka sandeha aspadamto unipothunnadi.
0: The life will be worn up down.
1: Ee naadu manavuniki kavalsinatvanti vedantam kaadu.
0: It's not the religion that man needs.
1: Siddhantam kaadu,
0: not theory.
1: Dantam kaavali.
0: It is the sense control that is needed.
1: Dantudu kaaka vedantudu kaaledu.
0: Without having any sense control, you cannot be spiritual.
1: Ee Tyagaraja bodhinchadu.
0: It's taught by Chagaraja.

0: వేదాంతం వల్ల మనకు శాంతి లభించటం లేదు.
1: యు కెనాట్ బి ఎట్ పీస్ బై మియర్లీ లర్నింగ్.
0: వేదాంతం వల్ల మనకు శాంతి లభించటం లేదు.
1: యు కెనాట్ ఎర్న్ పీస్ అవుట్ ఆఫ్ ఎనీ థియరీ.
0: శాంతుడైనటువంటి వాడే శాంతిని పొందగలడు.
1: ద వన్ విత్ సెన్స్ కంట్రోల్ విల్ బి ఎట్ పీస్.
0: శాంతం అనేటువంటిది పురుషాత్మతో ఏర్పడేటువంటిది.
1: ద సెన్స్ కంట్రోల్ ఈజ్ వన్ యూ కెన్ గెట్ అవుట్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఇన్ లైఫ్.
0: ఇట్టి పురుషత్వంతో ఏర్పడేటువంటి యొక్క దాంతం యొక్క తత్వాన్ని ఈనాటి మానవుడు సిద్ధాంతముగా అనుభవించటం లేదు.
1: మ్యాన్ టుడే ఈజ్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ ప్రాక్టీస్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ సెన్స్ కంట్రోల్.
0: మానవత్వంలో ఏదో వెతుకుతూ ఉన్నాడు అంతకాలం నుండి.
1: హి హస్ బీన్ ఇన్ సర్చ్ ఆఫ్ ది ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
0: ఏమి వెతుకుతున్నాడో అతనికే తెలియటం లేదు.
1: హి డస్ నో వాట్ హీ సర్చింగ్ ఫర్.
0: కానీ వెతుకుతున్నాడు.
1: యట్ హీ సర్చెస్.
0: ఇట్టి వెతికేటువంటి యొక్క విషయతత్వాన్ని గుర్తించుకోలేని వ్యక్తులు ఈనాడు కోట్లకు కలరు.
1: దర్ ఆర్ క్రౌడ్స్ ఆఫ్ సచ్ సీకర్స్ హూ డు నాట్ నో వాట్ దే ఆర్ సీకింగ్.
0: భౌతికమైన లౌకికమైనటువంటి ప్రభావములకు మాత్రమే లొంగి తన నిత్య సత్యమైనటువంటి యొక్క స్వభావాన్ని మర్చిపోతున్నాడు మానవుడు.
1: మ్యాన్ హెస్ సబ్మిటెడ్ హిమ్సెల్ఫ్ టు ద ఫిజికల్ వరల్డ్ ఆస్పెక్ట్ బట్ హెస్ ఫర్గాటన్ హిస్ ఎటర్నల్ ట్రూత్.
0: ప్రభావం అనేటువంటిది ప్రారంభంతో ఏర్పడేటువంటిది.
1: That he earns out of the past.
0: స్వభావం అనేటువంటి పురుషార్థంతో చేకూరేటువంటిది.
1: ద నేచర్ యూ అక్వైర్ టు ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్.
0: ఇట్టి పురుషార్థమును విస్మరించి
1: ఫర్గెటింగ్ సచ్ ఎ థింగ్
0: ప్రారంభానికి భోగనై
1: హి సబ్మిట్స్ హిమ్సెల్ఫ్
0: మానవత్వాన్ని విస్మరించి
1: హి ఫర్గెట్స్ హ్యూమన్ నేచర్
0: మానవత్వాన్ని అనుభవిస్తున్నాడు ఈనాటి మానవుడు.
1: అండ్ హి పాసెస్ త్రూ ద డెమన్ ఈక్వాలిటీ.
0: ప్రతి మానవుని ఎందుకుడను స్వార్థమే శ్వాసగా భావిస్తున్నాడు.
1: Every man considers the selfishness as
0: దురాశనే ఒక ప్రాణముగా విశ్వసిస్తున్నాడు.
1: The excess of desire is his life.
0: అన్నింటి యందు తనకే విజయం చేకూరాలని ఆశిస్తున్నాడు.
1: He wants to be successful in all.
0: ఈ విధమైనటువంటి వ్యక్తులు ఎక్కడ చూసినా తక్కువ లేదు, దినదినాభివృద్ధి పొందుతున్నారు.
1: There are lots and lots of people ever rising today.
0: ప్రతి వ్యక్తి ఎందు కూడాను ఈ స్వార్థము సప్రయోజనమే తాండవమాడుతున్నాడు.
1: But selfishness and self-interest is dancing the human heart.
0: ఇలాంటి వారు ప్రతిభాశాలులు కాగలరా?
1: Can they be one of talent?
0: తెల్లవారు లేచిన తక్షణమే
1: the moment they get up in the morning
0: దినపత్రికలు వారపత్రికలు మాసపత్రికలు వీడియోలు రేడియోలు సినిమాలు ఇలాంటి జీవితాన్ని గడపడానికి ఉర్రూత నూగుతుంటారు ఈనాటి మానవుడు.
1: Man today is after daily magazines, weekly, monthly magazines, video and radio.
0: ఇక గడియ గడియకు కూడాను తన కుల మత భాష ప్రాంతీయ అభిమానం అనేటువంటిది వారి యందు అమితంగా అభివృద్ధి అవుతూ వస్తుంది.
1: అవట్ ఆల్ వీ ఫైండ్ ఇన్ హిమ్ ద నేరో ఫీలింగ్స్ ఆఫ్ కాస్ట్ కమ్యూనిటీ లాంగ్వేజ్ అండ్ ద రీజియన్.
0: ఇలాంటి వ్యక్తులు ప్రభావవంతులుగా అందడానికి అవకాశమే లేదు.
1: దేర్ ఇస్ నో పాసిబిలిటీ ఆఫ్ ఎఫెక్టింగ్ అదర్ పీపుల్ విత్ సచ్ influences.
0: ఇట్టి మానవులు ప్రతిభకు పట్టాభిషేకం కట్టగలరా?
1: Can ever they be talented? Can they recognize talent?
0: కాదు కాదు.
1: No.
0: ఈనాటి మానవుని యందు త్యాగము శీలము దమము ఈ మూడింటి యందు తన యొక్క జీవితాన్ని అంకితం గావించాలి.
1: Man should dedicate his life for sacrifice character and sense control.
0: మానవుడు నిత్యము అనేక మందితో పరిచయం గావించుకుంటున్నాడు.
1: Man acquaints himself with many people.
0: అయితే ఈ పరిచయం గావించుకున్నటువంటి వ్యక్తులలో కొందరు మిత్రులు మరికొందరు శత్రువులు.
1: Out of all the acquaintances, few are friends, the others are enemies.
0: కానీ ఈ మిత్రత్వము శత్రుత్వము ఎక్కడ నుంచి వచ్చింది?
1: Friendship or enmity, where from has it come?
0: మానవుని యొక్క మనసు నుండి ఆవిర్భవించినటువంటివే ఈ రెండు కూడాను.
1: Both of them originated out of the human mind.
0: ప్రతి మానవుని యందు కూడాను ఈ విధమైనటువంటి శత్రుత్వము మిత్రత్వము దినదినాభివృద్ధి చెందుతున్నది.
1: ఇన్ ఎవ్రీ మ్యాన్ సచ్ ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ ఆర్ ఇంక్రీజింగ్.
0: దీనికి కారణం ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
1: యూ డోంట్ ఫైండ్ ద రీజన్.
0: రాముడు ఏ పాపం చేశాడు?
1: వాట్ ఇస్ ద సిన్ కమిటెడ్?
0: ఏ దోషం ఆచరించాడు?
1: వాట్ మిస్టేక్?
0: కానీ రావణునికి మహాద్వేషం.
1: బట్ రావణ హ్యాస్ హేట్రెడ్ టువర్డ్స్.
0: రాముడిని చూస్తే రావణునికి మహాద్వేషం.
1: రావణ హెస్ బిట్టర్ హేట్రెడ్ టువర్డ్స్.
0: కృష్ణుని చూస్తే దంతవక్రుడు శిశుపాలకు మహాద్వేషము.
1: దంతవక్ర శిశుపాల హేట్రెడ్ కృష్ణ.
0: ఈ ద్వేషానికి మూల కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్ ఫర్ హేట్రెడ్?
0: తాము ఆచరించినటువంటి దోషములే ఈ ద్వేషానికి మూల కారణము.
1: ద వెరీ మిస్టేక్స్ దట్ కమిటెడ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ హేట్రెడ్.
0: ఇవి ఆ దోషములంతా వారి ఎందే ఉన్నవి కానీ వీరి ఎందు లేవు.
1: డిఫెక్ట్స్ ఆర్ ఇన్ దెమ్, మిస్టేక్స్ ఆర్ ఇన్ దెమ్, నాట్ హియర్.
0: ధర్మమూర్తి అనేటువంటి ధర్మరాజు అజాత శత్రు అని పేరుగాంచినటువంటి ధర్మరాజుని ఎందుకు కూడాను కౌరవును శత్రుత్వాన్ని వహిస్తూ వచ్చారు.
1: ధర్మజ స్టాండ్ ఫర్ రైచియస్నెస్ హ్యాడ్ నో ఎనిమీస్ ఇట్ ఆల్ బట్ కౌరవస్ హ్యాడ్ ఎనిమిటీ టువర్డ్స్ హిమ్.
0: కనుకనే ఈనాటి లోకములో శత్రుత్వం లేనటువంటి వ్యక్తులు కనిపించడం లేదు.
1: Therefore, we don't have anyone without enemies today.
0: దీనికి కారణము మీరు కాదు. ఎవరి భావములు వారికే కారణము.
1: యువర్ థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: కనుకనే మానవుని యందు తమ తమ దోషములే తమ తమ శత్రుత్వాన్ని పెంచుకుంటూ వస్తున్నాయి.
1: Therefore, your own mistakes are responsible for enmity.
0: కనుక శత్రుత్వాన్ని గురించి మనం భయపడనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు ఫియర్ ది ఎనిమిటీ.
0: మిత్రత్వాన్ని అభివృద్ధి గావించుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎఫర్ట్ టు ఇంప్రూవ్.
0: ఎవరు ఎన్ని విధములుగా దూషించినప్పటికి
1: దట్ ఎనీవన్ అక్యూజ్ యు
0: విమర్శించినప్పటికి
1: క్రిటిసైజ్ యు
0: పరిహసించినప్పటికి
1: మేక్ ఫన్ ఆఫ్ యు
0: మనం ఏమాత్రం కూడా నువ్వు లెక్క చేయకూడదు.
1: వీ డోంట్ నీడ్ టు బి మైండ్ఫుల్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: ఈ దూషణ వల్ల ఈ విమర్శల వల్ల ఈ పరిహాసం చేత ఎవరికి నష్టం?
1: Who will be put to loss because of such criticism?
0: వ్యక్తులైనటువంటి వారు ఈ సత్యాన్ని గుర్తించడం అత్యవసరం.
1: ద ఇండివిజువల్స్ మస్ట్ రికగ్నైజ్ దిస్ ట్రూత్.
0: దూషించేటువంటి వ్యక్తి దూషింపబడేటువంటి వ్యక్తి యొక్క పాపమును పరిహసిస్తున్నాడు.
1: ద వన్ హూ క్రిటిసైజెస్ విల్ బి గివింగ్ ఎ రిలీఫ్ టు ద పర్సన్ హూమ్ హీస్ క్రిటిసైజ్.
0: కనుకనే పరిహసింపబడేటువంటి వాని పాపములు పరిహసించేటువంటి వానికి చేరుతున్నాయి.
1: అండ్ దేర్ ఫోర్ ద సిన్స్ ఆఫ్ ద పర్సన్ ఆఫ్ of whom you make fun of will go to you.
0: ఏ వ్యక్తి పొగడుతున్నాడో ఎవరు పొగడించుకుంటున్నాడో ఆ పొగడించుకునేటువంటి వాని మంచితనమంతా పొగిడే వానికి చేరిపోతున్నాయి.
1: Therefore, if you are praised, all your merit will go to the person who praises you.
0: సత్యంగా మనం గుర్తించి వ్యక్తించినప్పుడు మనల్ని దూషించేటువంటి వాడే మనకు మిత్రుడు కాని వర్ణించేటువంటి వాడు మిత్రుడు కాదు.
1: Actually speaking, the one who criticizes you is your true friend, but not the one who flatters you.
0: కారణము దూషించేటువంటి వాడు మన దోషములను తాను తీసుకుంటున్నాడు.
1: As he criticizes, he receives your mistakes.
0: ఈ సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడాను చక్కగా గుర్తించాలి.
1: Every person must understand this clearly.
0: కర్మమున పుట్టు జంతువు.
1: Man is born out of action.
0: కర్మమున వృద్ధి పొంది కర్మముని తను.
1: He grows in return.
0: కర్మమే నరునకు దైవము.
1: It is very divinity.
0: Karma me sukha dukkhamulaku karanamillo.
1: This action is responsible for the pleasure and pain.
0: Ee karma aneetundi.
1: This action
0: moodu vidhamulaitundi karmalaga untunnayi.
1: Is of three types.
0: Sankalpinchutamu oka karma.
1: One, the decision.
0: Sankalpinchinatundi daanni abhivyaktam cheseetundi maroka karma.
1: Expression is second.
0: Abhivyaktam chesinatundi karmanu aacharinchutamu inkoka karma.
1: Having expressed, taking to action is third.
0: Kanukane sankalpame manasu.
1: Therefore, this thinking is the mind.
0: Abhivyaktam cheyatame vaakku.
1: Expression is speech.
0: Abhivyaktam chesinatundi daanni aacharinchatame hastam.
1: That which is expressed is taken to action by
0: hand. Kanukane శరీర మనోవాక్కాయముల యొక్క తత్వమే మానవత్వం అనేటువంటి సత్యాన్ని చక్కగా నిరూపిస్తూ వస్తుంది.
1: Therefore, human life is a combination of these three, the body, the mind and the speech.
0: ప్రతి మానవుని యొక్క సుఖ దుఃఖములకు ఈ మూడే కారణము.
1: For the pleasure and pain, these three are the cause.
0: ఈ మూడు లేకుండా మానవుడు నిలచడానికి వీలు కాదు.
1: Without these three, man cannot exist.
0: కనుక శత్రుత్వము మిత్రత్వం అనేటువంటిది మన మానసిక స్వభావమే.
1: Therefore, the friendship and enmity are the nature of our mind.
0: ఎవడు విమర్శిస్తాడు వాడే నిజమైనటువంటి మిత్రుడు.
1: The one who criticizes is your true friend.
0: ఈ దోషం అనేటువంటిది మన యందు లేదు.
1: The mistake is not in you.
0: కనుక మనం ఈ విధమైనటువంటి విచారణ కలిపి సత్యాన్ని గుర్తించి మన మానవత్వాన్ని అభివృద్ధి గావించుకుంటూ రావాలి.
1: Therefore, we have to investigate this way and develop.
0: ఎవరు చేసినటువంటి యొక్క కర్మలు ఎవరు చేసినటువంటి యొక్క భావములు వారిని అనుభవింపజేస్తాయి.
1: In fact, you have to pass through the consequences of your thought and
0: act. ఈనాడు మీరు గుర్తించవలసినటువంటిది ఎవరి కర్మలు వారి యొక్క ఫలితంగా అనుభవిస్తున్నాయి.
1: Today, what you see is one passes through the consequences of one's own action.
0: అట్టి మొక్క.
1: As is the seed, so is the plant.
0: ఎట్టి తిండో అట్టి త్రేపు.
1: As is the food, so is the bed.
0: కర్మము మాత్రము తప్పినది కాదు.
1: You cannot escape from the consequence.
0: అయితే ఒక్క భగవత్ అనుగ్రహం చేత ఏమైనా కూడా సాధించవచ్చు.
1: However, with God's grace, you can achieve anything.
0: అట్టి దివ్యమైనటువంటి అనుగ్రహమునకు తగినటువంటి యొక్క పాటు పడాలి మానవుడు.
1: సో మ్యాన్ హ్యాస్ టు స్ట్రగుల్ టు ఎర్న్ డివైన్ గ్రేస్.
0: కర్మ ఎప్పుడో ఒక పర్యాయం మనకు దానిని ఫలితం అందిస్తుంటాది.
1: సమ్ టైమ్ ఆర్ అదర్ యూ హ్యావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్స్.
0: చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: చేసిన తక్షణమే అందించేటువంటి కర్మలు కొన్ని.
1: There are certain things that yield results immediately.
0: కొన్ని నిమిషముల తర్వాత అందించేటువంటివి కొన్ని.
1: There are some that give you the results.
0: కొన్ని దినముల తర్వాత అందించేటువంటివి కొన్ని.
1: Others after days.
0: కొన్ని సంవత్సరముల తర్వాత అందించేటువంటివి కొన్ని.
1: There are few after years.
0: కొన్ని యుగముల తర్వాత అందించేటువంటివి కొన్ని.
1: Some will pass on after ages.
0: మనము నడుస్తూ ఉంటే కాలు జారింది.
1: As we walk, we slip.
0: కానీ ఆ కర్మకు తక్షణమే మన యొక్క వెనుక విరిగిపోతుంది.
1: Immediately you sustain a fracture.
0: జారటము ఎముక విరగటము రెండు ఒకే పర్యాయం జరిగింది.
1: యు స్లిప్ అండ్ యు సస్టైన్ ఎ ఫ్రాక్చర్ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్.
0: మనం ఏదో ఒక పని చేస్తున్నప్పుడు కత్తి మనకు తగిలింది.
1: వెన్ యు వర్క్ యువర్ నైఫ్
0: తగిలిన తక్షణమే రక్తం వస్తుంటుంది. అది
1: ఇమ్మీడియట్లీ బ్లడ్ బ్లీడ్.
0: ఆ కర్మకు తక్షణమే దీని ఫలితము ఈ రక్తము.
1: దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ బ్లడ్ బ్లీడింగ్.
0: ఇంకా రెండవది ఏమిటి, కొన్ని గంటలు తీసుకుంటుంది.
1: ద సెకండ్ ఫామ్ విల్ టేక్.
0: తెల్లవారి మనం భుజించినటువంటి యొక్క భోజనము ఆహారము రెండు గంటల తర్వాత అరుగుతుంది.
1: ద ఫుడ్ డైజెస్టెడ్
0: దీనికి గంటలు తీసుకుంటుంది ఈ కర్మ.
1: దిస్ డైజెషన్ టేక్స్ అవర్.
0: ఇంకా విత్తనము భూమిలో నాటినప్పుడు
1: వెన్ యు సో ద సీడ్
0: అది కూడా నువ్వు మొలక రావాలంటే కొన్ని దినములు తీసుకుంటుంది.
1: యు హావ్ టు గ్రో ఇంటు ఎ సాప్లింగ్ ఇట్ టేక్స్ ఫ్యూ డేస్.
0: మొక్కనే వృక్షం కావాలంటే మరికొన్ని సంవత్సరాలు తీసుకుంటుంది.
1: ద ప్లాంట్ టు గ్రో ఇంటు ఎ ట్రీ టేక్స్ ఇయర్.
0: ఆ వృక్షమే ఫలం ఇవ్వాలంటే మరికొన్ని సంవత్సరాలు తీసుకుంటుంది.
1: ఫర్ ద ట్రీ టు ఈల్డ్ ఫ్రూట్స్ ఇట్ విల్ టేక్ సమ్ ఇయర్.
0: ఈ విధంగా కర్మ ఫలితము క్షణములు గంటలు దినములు నెలలు సంవత్సరాలుగా తీసుకుంటుంటారు.
1: దేర్ఫోర్ రిజల్ట్స్ ఆఫ్ అవర్ యాక్షన్స్ మే టేక్ మొమెంట్స్ ఆర్ అవర్స్ ఇన్ ద డే.
0: కానీ కొంతమంది మూర్ఖులు నేను చేసిన దుర్మార్గమైనటువంటి కర్మ దీనికి ఫలితం ఏమిటి, నాకేమి చిక్కలేదే అనుకుంటారు.
1: సమ్ ఫూల్స్ మే సే ఐ హావ్ కమిటెడ్ దిస్ వికెడ్ యాక్ట్ బట్ ఐ హావ్ నాట్ ఫేస్డ్ ఎనీథింగ్.
0: కానీ ఉన్నది, ఉంటున్నది, ఈ కర్మ ఫలము తప్పినది కాదు.
1: There is a head, the result you can escape.
0: అయితే కర్మలు మూడు విధములైనటువంటి కర్మలు ఉంటున్నాయి.
1: But there are three forms of action.
0: సుకర్మ వికర్మ అకర్మ.
1: సుకర్మ వికర్మ అండ్ అకర్మ.
0: సుకర్మ అనగా మంచి కర్మల యొక్క ఫలితము.
1: సుకర్మ ఇస్ రిజల్ట్స్ ఆఫ్ గుడ్ యాక్షన్.
0: మంచి పనులు చేయించటము.
1: Making others to do good actions.
0: మంచి పనుల యొక్క ఫలితం మంచిగానే అందించటము.
1: Good actions will give you good results.
0: వికర్మలు అనగా చెడ్డ కర్మలు చేయించటము.
1: వికర్మ మీన్స్ మేకింగ్ అదర్స్ డూ బ్యాడ్.
0: కర్మల యొక్క ఫలితము తర్వాత చెడ్డగానే అందించటము.
1: లేటర్ ద బ్యాడ్ కాన్సిక్వెన్సెస్.
0: అకర్మలు.
1: అకర్మ.
0: ఎట్టి కర్మలు చేయకపోయినప్పటికీ అది ఒక కర్మరూపంగా వస్తుంటుంది.
1: యు మే నాట్ అండర్టేక్ ఎనీ యాక్షన్ బట్ యట్ యు ఫేస్ ద రిజల్ట్.
0: పూర్వజన్మ సుకృతము పూర్వజన్మ కర్మల యొక్క ఫలితము అని చెప్పవచ్చు.
1: బేసింగ్ ఆన్ దిస్ వీ కెన్ సే ఇస్ ద మెరిట్ ఆఫ్ ద పాస్ట్ లైఫ్.
0: సీత ఏ కర్మలు చెడ్డ కర్మలు చేయలేదు పాపం.
1: సీత డిడ్ నాట్ కమిట్ ఎనీ బ్యాడ్ యాక్ట్.
0: కానీ ఆమె అరణ్యములో పడి పతి వియోగంతో అశోకవనంలో దుఃఖించడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ మదర్ సీత క్రైయింగ్ దేర్ ఇన్ ద ఫారెస్ట్ బికాస్ ఆఫ్ సెపరేషన్?
0: సత్య హరిశ్చంద్రుడు ఎలాంటి పాపకర్మలు ఆచరించలేదు.
1: సత్య హరిశ్చంద్ర హాస్ నాట్ కమిటెడ్ ఎనీ సిన్.
0: కానీ అతను తన భార్యను అమ్ముకొని బిడ్డను కోల్పోయి కాటి కాపరిగా నిలచడానికి కారణం ఏమిటి?
1: బట్ హెడ్ టు సెల్ అవుట్ హిస్ వైఫ్ అండ్ సన్ అండ్ హెడ్ టు టేక్ కేర్ ఆఫ్
0: ఇంద్రుడు. ఒకరికొకరు వీడిపోయి దుఃఖాన్ని అనుభవించడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ ద సెపరేషన్ ఆఫ్ నలదమయంతి?
0: ఇది సుకర్మ కాదు వికర్మ కాదు, ఇది అకర్మ.
1: ఇట్ ఈస్ నాట్ గుడ్ యాక్షన్ సుకర్మ రాంగ్ యాక్షన్.
0: కర్మలు చేయకపోయినప్పటికీ జన్మాంతర కర్మలు అనేటువంటిది ఈ విధమైనటువంటి పరిణామాన్ని చెప్పిస్తుంటాయి.
1: యు మే నాట్ డూ ఎనీథింగ్ రైట్ నౌ బట్ దర్ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ ద పాస్ట్ యాక్షన్.
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి యొక్క ఈ విశిష్టతను ఈ చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ make an effort to understand this significance.
0: ఈ విధానం మనం అనుభవించినప్పటికీ ఇది కర్మల యొక్క ఫలితమే.
1: Whatever you may experience, a fraction, it is the result of your action.
0: ఇది ఎప్పటికీ తప్పినది కాదు.
1: You cannot escape.
0: కనుకనే తప్పినది కాదు, కనుకనే తప్పించుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: As you cannot escape or evade, try to make an effort.
0: ఏ విధంగా భగవంతుని యొక్క అనుగ్రహానికి పొందాలి, పాత్రుడు కావాలి.
1: You should deserve God's grace.
0: ఇలాంటి దీనికి మనం తగినటువంటి కృషి చేయాలి.
1: We should make all efforts.
0: ప్రతి మానవుడు కూడాను సత్సంకల్పాన్ని లోపల పెంచుకుంటూ రావాలి.
1: Everyone should develop good thoughts.
0: సత్యము ప్రేమ శాంతి కరుణ సహనము ఇత్యాది మత్స్య భావములను హృదయములో ఆవిర్భవింప చేసుకున్నప్పుడు
1: when we have good thoughts of truth, love, peace, compassion,
0: జీవితమే సుందరమైన నందనవనంగా రూపొందుతుంది.
1: Their life will be one of beauty like a garden.
0: కానీ దుర్మార్గము దుష్టత్వము దురాలోచన పాపము ఇలాంటి సంకల్పములను తమ హృదయంలో ప్రవేశించుకున్నటువంటి వానికి కేవలం మలమూత్ర దుర్గంధంతో కూడినటువంటి ఈ యొక్క నదిగా ప్రవహిస్తుంది. దీనినే వైతరిణి నది అంటారు.
1: ఇఫ్ హి ఫిల్స్ హిస్ హార్ట్ విత్ ఆల్ ద వికెడ్నెస్ బ్యాడ్ థాట్స్ and sinful actions, it will emit foul smell compared
0: to the vaitari.
1: Anyone can question one's own self. Is my life a beautiful garden of fragrance or emits foul smell?
0: It's
1: not possible for anyone to know
0: that.
1: Because of bad thoughts, unknowingly he gets into this
0: Vaitarani river.
1: Because of good thoughts, his life shapes into a beautiful garden.
0: So each
1: one is one's own witness.
0: కనుక ఇంకొకరు సాక్షి అనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ ఎనీ వన్.
0: మనసుకు మనం సాక్షి.
1: వి ఆర్ ద విట్నెస్ టు ద మైండ్.
0: మనిషికి గుణం సాక్షి.
1: ఇట్ ది క్యారెక్టర్ ఇస్ విట్నెస్ టు హ్యూమన్.
0: మూర్ఖులకు మూర్ఖం సాక్షి అని.
1: ఫర్ ది గ్యాంగ్స్టర్స్ ఫూలిష్నెస్ ఇస్ ది విట్నెస్.
0: ఎవరికి వారే సాక్షి.
1: ఈచ్ వన్ ఇస్ వన్స్ ఓన్ విట్నెస్.
0: దీనినే ఆత్మ సాక్షి అని అంటున్నారు.
1: దిస్ వాట్ వి కాల్ సెల్ఫ్ విట్నెస్.

శివశరవణ భవ సుబ్రహ్మణ్యం గురు శరవణ భవ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం.

0: ఆత్మస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
1: పీస్ ఇస్ విదిన్, నాట్ అవుట్ సైడ్.
0: అవుట్ సైడ్ నో పీస్, ఓన్లీ పీసెస్.

0: If the feeling in one's mind is good, it will certainly yield fruit in accordance with the good intention. Similarly, if in the mind the feeling and the thought is wicked, polluted and dirty, the fruit which one reaps also will be in accordance with the pollution in one's own mind.
1: Prema Swarupulara.
0: Embodiments of divine love.
1: Samasta prapanchamunaku aadharamu Agni, Suryudu, Chandrudu.
0: The basis for the entire world is fire, sun god and moon.
1: ఈ మూడింటిని లేదని కాని కాదని కాని ఎవ్వరూ చెప్పలేరు.
0: నో వన్ కెన్ డినై ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దీస్ త్రీ ఎంటిటీస్.
1: దేశం కృశాను భాను హిమకరతే. కృశాను అనగా అగ్ని, భాను అనగా సూర్యుడు, హిమము అనగా చంద్రుడు. ఈ మూడింటి యొక్క చేరిక చేతనే యావత్ ప్రపంచము కూడాను మానవులను ఆకర్షించుచున్నది, భ్రమింపచేయుచున్నది, భ్రమింపచేయుచున్నది, తరింపచేయుచున్నది.
0: ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ది సన్, ఫైర్ అండ్ మూన్ విచ్ మేక్స్ ఎవ్రీ పర్సన్ బీయింగ్ అట్రాక్టెడ్ బై ద వరల్డ్, విచ్ గివ్స్ జాయ్ అండ్ థ్రిల్ ఇన్ ద వరల్డ్ అండ్ విచ్ ఆల్సో డెల్యూడ్స్ ఎ మ్యాన్ from the world.
1: జగత్తును రమింపచేయునది కనుకనే ఈ మూడింటికి రామా అని పేరు.
0: As this makes the entire world filled with joy, it has been called Rama.
1: Rama అను పదమునందు మూడు శబ్దములు ఇమిడి ఉంటుందని.
0: There are three sounds which are embedded in this word Rama.
1: Ra, A, Ma. ఇది రామ.
0: దోస్ త్రీ ఆర్ ర, అ అండ్ మా.
1: రా అగ్ని, ఆ సూర్యుడు, మా చంద్రుడు. ఈ మూడింటి యొక్క సమ్మిళిత స్వరూపమే రామతత్వం.
0: రా స్టాండ్స్ ఫర్ ఫైర్, ఆ స్టాండ్స్ ఫర్ సన్, మా స్టాండ్స్ ఫర్ మూన్ అండ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ ఈజ్ ద వర్డ్ రామ.
1: ప్రపంచమునందు సమస్త పదార్థములు కూడాను రూపనామములు తప్ప మూడొక్కటి లేదు.
0: Whatever object you see in the world has two things. One is name, another is form.
1: Samasta padarthamulu kudanu namamunu aashrayinchiye unnavi.
0: All the objects are associated with a name.
1: Namamunu aadharam chesukoniye roopamunu manam pondagalugutunnamu.
0: The form also is based upon the name.
1: కనుక జగత్తునకు నామమే ప్రధానము, నామమే ఆధారము, నామమే మూలము.
0: Therefore, for the entire world, the name is very important, name is the very basis, name is the very root.
1: ఈ ప్రపంచమంతయు కూడాను రెండు పదార్థముల సంయోగము చేతను, రెండు మానవుల సంయోగము చేతను, రెండు విషయముల సంయోగము చేతను ఏర్పడుచున్నది.
0: The entire world is made up of coming together of two entities, two things.
1: మానవుల యొక్క సంయోగం చేతనే జీవతత్వం ఏర్పడుతున్నది.
0: Life principle takes its place on the basis of the humanity.
1: ఇది నైతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా, వైజ్ఞానికంగా కూడాను ఇది కాదని ఎవరూ చెప్పటం వీలు కాదు.
0: No one can deny this truth either on the basis of morality, on the basis of righteousness, on the basis of spirituality or even
1: vaigyanikanga kudanu ee rendinti yokka sammeyata swaroopame jananamulaku moolakaranamu ani kudanu visheshinchutunnadi.
0: It is also established that birth is based upon the combination of these two even from scientific point of view.
1: Kanuka భగవత్ నామము అనేటువంటిది మా శక్తివంతమైనటువంటిది.
0: దేర్ఫోర్ గాడ్స్ నేమ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ అండ్ పొటెన్షియల్.
1: కామధేను నేను మెడకు తలుగు కట్టి ఒక గూటమునకు బిగించినప్పుడు బంధింపబడి మన వశమవుతుంది.
0: ఈవెన్ ఎ సెలెస్టియల్ కౌ కెన్ బి అండర్ ది కంట్రోల్ వెన్ ఇట్ ఈస్ టైడ్ టు ఎ రోప్ అండ్ పెగ్ టు ఎ పెగ్.
1: అటులనే సర్వాభీష్టమును నెరవేర్చినట్టి సర్వహృదయవాసి అయినటువంటి సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడనే కామధేనువును భక్తి అనేటువంటి పాశము చేత కట్టి నాలుక అనేటువంటి గూటమునకు బిగించినప్పుడు ఆ భగవంతుడు వశీకృతుడవుతాడు.
0: ఇన్ ద సేమ్ వే గాడ్ హూ ఫుల్ఫిల్స్ ఆల్ డిజైర్స్, హూ ఈస్ ఇన్ ది ఇన్డ్వెలర్ ఆఫ్ ఎవ్రీ హార్ట్ అండ్ హూ ఈస్ ఆమ్నిషియంట్ కెన్ బి ఒబ్టెయిన్ త్రూ డివోషన్ అండ్ డివోషన్ టైడ్ అండ్ మేడ్ టు డామ్స్ ఆన్ ద టంగ్.
1: కనుక భగవంతుణ్ణి బంధించేటువంటి విధానము కానీ భగవంతుని వశం చేసుకునేటువంటి మార్గము కానీ భగవంతుని ఆనందంగా అనుభవించేటువంటి మార్గమును కానీ రెండే కారణం. ఒకటి నామము, రెండవది ప్రేమ.
0: దెర్ ఇస్ ఓన్లీ వన్ వే ఆఫ్ టైయింగ్ గాడ్ టు అస్ అండ్ మేకింగ్ హిమ్ అవర్ ఓన్ అండ్ గివ్ ఎంజాయ్ ది జాయ్ ఫ్రమ్ గాడ్ అండ్ దట్ ఈస్ త్రూ సౌండ్ అండ్ త్రూ డివోషన్.
1: కనుక నీ నామము అనేటువంటిది కేవలం రామా అని పిలవచ్చు, హరి అని పిలవచ్చు, హరా అని పిలవచ్చు, ఇంకే విధమైనటువంటి నామము చేత నేను ఈ నామమునకు సర్వాంతర్యామి అనేటువంటి యొక్క సమగ్రత ఉంటున్నది.
0: బై వాట్ ఎవర్ నేమ్ బి, వెదర్ ఇట్ ఇస్ రామా, హరి ఆర్ హరా, యూ విల్ బి ఏబుల్ టు రీచ్ గాడ్ అండ్ ఎస్టాబ్లిష్ కమ్యూనియన్ విత్ హిమ్ హూ ఈస్ ఆమ్నిషియంట్.
1: ఈ రామా అనేటువంటి పదము కేవలము దశరథ మహారాజు యొక్క కుమారుని పేరు కాదు.
0: దిస్ వర్డ్ రామా ఈజ్ నాట్ ది నేమ్ గివన్ టు సన్ ఆఫ్ దశరథ అలోన్.
1: రమింపచేసేటువంటి ఆత్మకే రామా అని పేరు.
0: ఎవ్రీథింగ్ విచ్ గివ్స్ జాయ్ అండ్ డిలైట్స్ యూ ఈజ్ రియల్లీ రామా.
1: ఈ నామమును దశరథ కుమారుడికి వశిష్ఠుల వారు పెట్టినటువంటి పేరు.
0: దిస్ నేమ్ హెస్ బీన్ గివన్ టు ద సన్ ఆఫ్ దశరథ బై వశిష్ఠ.
1: అంతేకాని రామ అంటే కేవలం దశరథ మహారాజు యొక్క కుమారుని యొక్క పేరు కాదు.
0: బట్ ఇట్ ఈస్ రాంగ్ టు కన్ఫైన్ ది నేమ్ ఆఫ్ రామ ఓన్లీ టు
1: సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వేశ్వర్యత్వము, సర్వాంతర్యామి యొక్క తత్వమే ఈ రామ అనేటువంటి పేరుకు తగిన అర్థము.
0: దిస్ నేమ్ రామ ఈజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఆమ్నిషియన్స్, ఆమ్నిపొటెన్స్ అండ్ ఆమ్ని ఫెలిసిటీ.
1: ప్రాచేతనుడు అనగా వాల్మీకి 100 కోట్ల శ్లోకములు రామాయణంగా రచించాడు.
0: వాల్మీకి హ్యాస్ రిటన్ 100 crore స్టాంజాస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ రామాయణ.
1: ఈ శ్లోకములను ముల్లోక వాసులకు సమముగా పంచవలనని భగవంతుణ్ణి ప్రార్థించాడు.
0: హీ ప్రే టు గాడ్ దట్ దీస్ స్టాంజాస్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ అమంగ్ 3 వరల్డ్స్ ఈక్వలీ.
1: ఆ భక్తుని అభీష్టమును పురస్కరించుకొని
0: on the basis of the desire of the devotee
1: ఈశ్వరుడు లోక లోకములకు 33,33,33,333 శ్లోకాలు భజించాడు.
0: God distributed 33 crores 33 lakhs 33,333 శ్లోకాస్ to each of the world.
1: ఈ విధముగా 100 కోట్ల శ్లోకములు పంచినప్పుడు ఒక్క శ్లోకం మిగిలి ఉంది.
0: When 100 crore slokas were distributed in this fashion, one sloka was left out.
1: ఈ శ్లోకములో 32 అక్షరములు ఉంటున్నాయి.
0: There were 32 letters in this sloka.
1: ఈ శ్లోకమును కూడా నువ్వు ముల్లోకవాసులకు సమంగా పంచాలని దశాక్షరి నామాన్ని 10 అక్షరములుగా ముల్లోకములకు పంచాడు.
0: He wanted to distribute these letters also among the 3 worlds. 10 each to 3 words he distributed.
1: ఇంకా 2 అక్షరములు మాత్రమే మిగిలి ఉన్నది.
0: This left only 2 letters.
1: ఈ 2 అక్షరములు నామమునే రామ, హరి, హర, కృష్ణ, సాయి అనేటువంటి రూపంలో ఏర్పడుతూ వచ్చాయి.
0: two letters are Rama, Hari, Hara, Sai, Krishna.
1: ఇది ఏ లోకవాసులైనా కూడాను స్మరించవచ్చు, ఏ దేశీయులైనను స్మరించవచ్చు, ఏ వ్యక్తులైనా కూడాను స్మరించవచ్చు.
0: పీపుల్ బిలాంగింగ్ టు ఎనీ వరల్డ్, ఎనీ నేషన్, ఎనీ వన్ కెన్ చాంట్ దిస్ నేమ్.
1: ఇది ఏ తెగకు, ఏ మతములకు, ఏ కులములకు సంబంధించినటువంటిది కాదు.
0: దిస్ పర్టికులర్ నేమ్ ఈజ్ నాట్ ది
1: మోనోపోలీ. మానవుడు
0: ఇట్ కెన్ ఫిల్
1: ప్రేమ గల మానవుడు
0: ఎనీ మ్యాన్ హూ హ్యాస్
1: ఈ పవిత్రమైనటువంటి యొక్క నామమును స్మరించటంలో ఏమాత్రం కూడా దోషము లేదు.
0: హూ హ్యాస్ ఎ హార్ట్, హూ హ్యాస్ ఎ లవ్, కెన్ చాంట్ దిస్ నేమ్ వితౌట్ ఎనీ హెసిటేషన్ వాట్స్ ఎవర్.
1: ఈ నామము యొక్క ప్రభావం చేతనే విషము కూడాను అమృతంగా మారిపోతుంది.
0: ద ఇంపాక్ట్ అండ్ ఎఫెక్ట్ ఆఫ్ దిస్ నేమ్ ఈజ్ దట్ ఇట్ కెన్ టర్న్ ఈవెన్ పాయిజన్ ఇంటు నెక్టర్.
1: పవిత్రమైన చరిత్రలు ఎందు మీరా చరిత్ర కూడాను మీరు చదివి ఉండవచ్చు.
0: యు మస్ట్ హావ్ స్టడీ ఇన్ ది హిస్టరీ ఎ స్టోరీ.
1: ఆమె మహారాణి,
0: షీ వాజ్ ఎ క్వీన్.
1: ఆమెకి ఎట్టి భేదము కాని, అహంకారం కాని, అభిమానము లేకుండా ఎందరి మగవారి మధ్యయినను, ఎందరి రాజుల మధ్యయినను కృష్ణుని ప్రార్థించుకుంటూ గానం చేసుకుంటూ తన యొక్క ప్రార్థనను మైమరిచి పాడుతూ వచ్చింది.
0: Without having any sense of ego, attachment, pride or arrogance, she used to sing the name of Krishna in the midst of all people and everywhere.
1: దేహాభిమానము కల తన మరది రాణి అయినటువంటి మీరా పరపురుషుల మధ్య చేరి ఇంత విచ్చలవిడిగా పాడుతూ ఈ విధమైన స్వేచ్ఛను అనుభవిస్తున్నదని ఒక విధమైన అభిమానం చేత అతనిలో ఒక ద్వేషం ఏర్పడింది.
0: హర్ బ్రదర్ ఇన్ లా హూ వాస్ సఫరింగ్ ఫ్రమ్ ది బాడీ కాన్షియస్ ఇన్ ది ఎక్స్ట్రీమ్ ఫెల్ట్ దట్ మీరాష్ ఈజ్ మూవింగ్ అబౌట్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఆల్ మెన్ సింగింగ్ ది నేమ్ ఆఫ్ కృష్ణ వితౌట్ ఎనీ ఫియర్ అండ్ దిస్ ఇస్ నాట్ డిజైర్.
1: సర్వాభిమానంలో త్యజించినటువంటి మీరా.
0: మీరా వాజ్ వన్ హూ హాడ్ గివెన్ అప్ ఆల్.
1: సర్వాభిమానములతో కూడినటువంటి వాడు మరది.
0: బ్రదర్ ఇన్ లా వాజ్ వన్ who was full of attachments and misunderstanding.
1: Bhakti ke abhimanam emiti, mamakaram emiti.
0: For devotion, it doesn't know any attachment.
1: Bhagavat yagamulaku konukunnatundi vyakti ki abhimana mamakara ahankaramulu evatram kudalu undakudadu.
0: The one who is filled with devotion to the Lord will not suffer from any attachment, any type of ego.
1: Bhakti pavitramenti yokka tattamunu gurtinchukoleinatundi maradi.
0: బ్రదర్ ఇన్ లా హూ కుడ్ నాట్ రికగ్నైజ్ సచ్ ఎ సేక్రెడ్ ఫీలింగ్
1: తన కులమునకు, తమ జాతికి, తమ రాజ్యమునకే అవమానం కలిగించుతున్నదని, అటువంటి స్త్రీ ఉండకూడదని పాలలో విషం కలిపి ఆమెకు అందించాడు.
0: హీ ఫెల్ దట్ షీ వాజ్ గెటింగ్ ఎ బ్యాడ్ నేమ్ టు ద నేషన్, టు ద ఫ్యామిలీ అండ్ టు ఎవ్రీ వన్ అసోసియేటెడ్ విత్ హర్. హీ మిక్స్ పాయిజన్ టు ద మిల్క్ అండ్ గేవ్ దట్ టు మీరా.
1: హృదయమునే అర్పించినటువంటి యొక్క మీరా తాను పుచ్చుకునేటువంటి సమస్త పదార్థములు కూడాను కృష్ణునికి అర్పితము చేసే అది ప్రసాదముగా తాను స్వీకరించేటువంటి అలవాటు.
0: మీరా హూ హాడ్ ఆఫర్డ్ హర్ హార్ట్ ఇట్సెల్ఫ్ టు కృష్ణ హ్యాడ్ ది హ్యాబిట్ ఆఫ్ ఆఫరింగ్ ఎనీథింగ్ టు కృష్ణ బిఫోర్ షీ పార్టేక్స్.
1: ఈ యొక్క క్షీరమును కృష్ణునికి అర్పితము చేసినప్పుడు ఆ క్షీరములో ఉండేటువంటి విషయమంతా కూడాను కృష్ణుడు చేర్చుకొని పరిశుద్ధమైనటువంటి యొక్క క్షీరమును మీరా అందించాడు.
0: When this milk was offered to Krishna, Krishna accepted all the poison in the milk and made the milk pure and made Meera drink it.
1: పవిత్రమైనటువంటి భక్తి ప్రపత్తులలో ఉండేటువంటి యొక్క మహత్తరమైనటువంటి శక్తిని జగత్తునకు చాటే నిమిత్తము నామమునందు ఉండేటువంటి యొక్క దివ్యమైనటువంటి తేజస్సును ప్రభావమును ప్రజలకు బోధించే నిమిత్తము ఈ విధమైనటువంటి ఆదర్శాన్ని మీర అందిస్తూ వచ్చింది.
0: Meera underwent this particular experience in order to demonstrate the power and potency of devotion, how it can save people, what splendor, what power this name has.
1: Naamu ekkada nunchi vachinadi, ekkada cherinadi, ekkada uchcharinchutunnadi aneetvanti oka tattvanni manavudu evvaru kodanu gurtinchadaniki prayatninchatam ledu.
0: No human being is making any effort. From where does this name come? How does it occur? Where does it end? What is its origin and what is its
1: దీనికి ఆధారము, ఆదర్శము భాగవతమే.
0: The very basis and the very ideal is found in Bhagavata.
1: బలరామ కృష్ణుడు ఎక్కడ పుట్టారో యశోదకు తెలియదు.
0: యశోద డిడ్ నాట్ నో వేర్ బలరామ అండ్ కృష్ణ వర్ బోర్న్.
1: కాని తన కుమారుడనే భావించి యశోద వారిని చాపుతూ వచ్చింది.
0: షీ కన్సిడర్ దెమ్ యాజ్ హర్ ఓన్ చిల్డ్రన్ అండ్ షీ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్ అండ్ ప్రొటెక్టింగ్ దెమ్ బ్రింగింగ్ దెమ్ అప్.
1: వీరిరువురు గోకులంలో నివసిస్తూ వచ్చారు.
0: దే వర్ స్టేయింగ్ ఇన్ గోకులం.
1: మధురలో పుట్టారు.
0: దే వర్ బోర్న్ ఇన్ మధుర.
1: దేవకీదేవి గర్భములో పెరిగారు.
0: దే వర్ ఫాస్టర్డ్ ఇన్ ది వూంబ్ ఆఫ్ దేవకీ దేవి.
1: యశోద ఇంటిలో ఆట ఆడుతున్నారు.
0: దే వర్ ప్లేయింగ్ ఇన్ ద హోమ్ ఆఫ్ యశోద.
1: ఇక్కడ యశోద ఎవరు?
0: హూ ఈజ్ యశోద హియర్?
1: గోకులం ఏది?
0: వాట్ యూ మీన్ బై
1: మధుర ఏది?
0: వాట్ ఈజ్ మధుర?
1: దేవకీదేవి ఎవరు?
0: హూ ఈజ్ దేవకీదేవి?
1: ఈ అన్నింటి యొక్క అంతరార్థమును చక్కగా గుర్తించడానికి ప్రయత్నించినప్పుడు,
0: వెన్ వన్ ట్రైస్ టు అండర్స్టాండ్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ఆల్ దీస్,
1: ఇది పవిత్రమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి చరిత్రంగా రూపొందుతూ వచ్చింది.
0: ఇట్ బికమ్స్ ఎ వెరీ సేక్రెడ్ స్టోరీ.
1: ఈ బలరాముడు మధురలో జన్మించారు.
0: దిస్ బలరామ అండ్ కృష్ణ వర్ బోర్న్ ఇన్ మధుర.
1: ఈ మధుర అనగా ఏమిటి?
0: వాట్ డూ యూ మీన్ బై మధుర?
1: నాభిస్థానమే మధుర.
0: ఇట్ ఈస్ ఇన్ నావెల్ దట్ ఈస్ మధుర.
1: దివ్య శక్తియే దేవకీదేవి.
0: ద డివైన్ పవర్ ఈజ్ దేవకీ.
1: నాదము అనేటువంటి ఒక దేవకీదేవి యందు ఉద్భవించి ఒక నాడము అనేటువంటి యొక్క నాభి నుండి కూడాను వారు ఆవిర్భవించి
0: దే హావ్ టేకన్ దర్ బర్త్
1: గోకులము అనే నోరులో చేరి
0: ఇన్ ది సౌ
1: యశోద అనే నాలుక పైన పెరుగుతూ వచ్చారు.
0: అండ్ ది ఎంటర్డ్ ఇన్ టు గోకులం విచ్ మే బి కంపేర్డ్ టు ద మౌత్ అండ్ దే గ్రూ అప్ ఆన్ టంగ్.
1: నాలుకనే యశోద.
0: దిస్ టంగ్ మే బి కంపేర్డ్ టు యశోద.
1: నోరే గోకులము.
0: దిస్ మౌత్ మే బి కంపేర్డ్ టు గోకులం.
1: నాభియే మధురము.
0: ది నేవల్ ఈజ్ మధుర.
1: దివ్య శక్తియే దేవకీదేవి.
0: ద డివైన్ పవర్ ఈజ్ దేవకీదేవి.
1: పవిత్రమైనటువంటి నామములు ఈ యొక్క బలరామకృష్ణుడు.
0: దిస్ బలరామ కృష్ణ ఆర్ ది సేక్రెడ్ నేమ్స్.
1: రామ అనేటువంటిది రమించినటువంటిది. ఏ విధంగా రమించేటువంటిది? మహాబలవత్తరంగా రమించేటువంటిది.
0: ద వన్ విచ్ డిలైట్స్ ఈజ్ రామ అండ్ ద వన్ విచ్ డిలైట్స్ గ్రేట్లీ దట్ ఈస్ రియలీ రామ.
1: మనకు ఈ నామములు మన నాభి నుండి ఆవిర్భవించేటువంటివే కాని కేవలము నాలుగు నుంచి వచ్చేటువంటివి కాదు.
0: దేర్ఫర్ దిస్ నేమ్ హ్యాస్ టు ఎమనేట్ ఫ్రమ్ ది నేవల్ ఇట్ సెల్ఫ్, నాట్ ఫ్రమ్ ది
1: నాలుక నుండి.
0: దిస్ మౌత్ మే బి కంపేర్డ్ టు గోకులం.
1: నాభియే మధురము.
0: ది నేవల్ ఈజ్ మధుర.
1: దివ్య శక్తియే దేవకీదేవి.
0: ద డివైన్ పవర్ ఈజ్ దేవకీదేవి.
1: పవిత్రమైనటువంటి

0: మాస్టర్ ఇట్ రైట్ ఫ్రమ్ ది నేవల్ స్టేజ్ వెర్ ఇట్ టేక్స్ ఇట్.
1: కానీ స్మరణ మాత్రం నాభి నుండి రావాలి.
0: బట్ ది వెరీ రిమెంబరెన్స్ మస్ట్ కమ్ ఫ్రమ్ ది నాభి, ఫ్రమ్ ది నేవల్.
1: కనుక నామస్మరణ అనేటువంటిది నావి నుండి ఆవిర్భవించి నాలుక పైన నాట్యమాడినప్పుడే అది పవిత్రమైనటువంటి యొక్క నామంగా రూపొందుతుంది.
0: ది నేమ్ బికమ్స్ ఎ వెరీ సేక్రెడ్ నేమ్ వెన్ ఇట్ ఒరిజినేట్స్ ఫ్రమ్ నేవల్ అండ్ డాన్సస్ ఆన్ ద టంగ్.
1: ఈ నామము అనేటువంటి దానికి అర్థం ఏమిటి?
0: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ నామ? వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ నేమ? నామ
1: నా ఆ మా ఈ నామ
0: దట్ కన్సిస్ట్ ఆఫ్ త్రీ. నా ఆ మా,
1: నా ఆ మా,
0: నా ఆ మా.
1: ఇది సంఖ్యాశాస్త్రమునందు కూడాను ఇది ఏడుగా రూపొందుతుంది.
0: అకార్డింగ్ టు న్యూమరాలజీ, ఇన్ సైన్స్ ఆఫ్ న్యూమరాలజీ, ఇట్ బికమ్స్ సెవెన్.
1: నా అనగా జీరో, నామీ లేదు, నా.
0: నా స్టాండ్స్ ఫర్ జీరో.
1: ఇంకా ఆ అనేటువంటిది రెండు అని నంబరు.
0: ఆ స్టాండ్స్ ఫర్ టూ.
1: మా అనేటువంటిది ఐదు నంబరు.
0: మా స్టాండ్స్ ఫర్ నంబర్
1: జీరో ప్లస్ టూ ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ సెవెన్.
0: ది జీరో ప్లస్ టూ ప్లస్ ఫైవ్ ఈక్వల్ సెవెన్.
1: నా ఆ మా. కనుకనే ఈ ఏడింటికి కూడాను సప్తస్వరములు అని పేరు పెట్టారు.
0: దిస్ సెవెన్ స్టాండ్స్ ఫర్ ద సెవెన్ స్వరాస్.
1: జగత్ అంతా కూడాను సంగీతమునంత కూడాను సా రీ గ మా ప ద ని ఇది ఏడు శబ్దములు.
0: ది ఎంటైర్ మ్యూజిక్ కన్సిస్ట్ ఆఫ్ దీస్ సెవెన్ సౌండ్స్ సా రీ గ మా.
1: ఇది సప్త స్వరములు కూడాను.
0: దీస్ ఆర్ ద సెవెన్ సౌండ్స్ ఆల్సో.
1: సూర్యుని యందు ఉండేటువంటి సప్త రంగులు కూడాను.
0: దీస్ ఆర్ ఆల్సో సెవెన్ కలర్స్.
1: ప్రపంచమునందున్నటువంటి సప్త సముద్రములు కూడాను.
0: దీస్ ఆర్ ఆల్సో సెవెన్ ఓషన్స్ ఇన్ ద వరల్డ్.
1: దివ్య జ్ఞాన స్వరూపులైనటువంటి సప్త ఋషులు కూడాను.
0: దీస్ ఆర్ ఆల్సో సప్త రిషీస్ హు ఆర్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ విజ్డమ్.
1: కనుక నామము అనగా సప్త ఋషుల యొక్క సంబంధము.
0: దిస్ నామ స్టాండ్స్ ఫర్ ది సప్త రిషీస్ సెవెన్ సేజెస్.
1: సప్త సముద్రములని కూడాను పేరు.
0: సెవెన్ ఓషన్స్.
1: సప్త స్వరములు అని కూడాను పేరు.
0: సెవెన్ సౌండ్స్.
1: కనుకనే ఈ నామమును చేసేటువంటి వారు సప్త ఆహము అని అంటుంటారు. ఏడు దినములు చెయ్యాలి.
0: దట్ ఈస్ వై పీపుల్ హూ చాంట్ దిస్ నేమ్ విల్ హావ్ టు డూ ఇట్ ఫర్ సెవెన్ డేస్ సప్తాహ.
1: ఈ విధంగా ఉండినటువంటి యొక్క నామతత్వాన్ని ఇంకొక రీతిగా మనం విచారణ చేసినప్పుడు
0: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ నామ నామతత్వ
1: మానవుని మనోకమలము.
0: వెన్ యూ లుక్ అట్ ఫ్రమ్ ది అదర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ బికమ్స్ ది
1: ఈ కమలం పైన మధుకరము అనేటువంటి దుమ్మెద వచ్చి మారుతుంది.
0: ఎ బీ బై నేమ్ మధుకర కమ్స్ అండ్ ల్యాండ్స్ ఆన్ దిస్ లోటస్.
1: మనసునందున్నటువంటి యొక్క మధురమైనటువంటి భావాన్ని పోలేటువంటిది మధుకరం.
0: దిస్ మధుకర బీ ఇస్ ద వన్ విచ్ డ్రింక్స్ అండ్ సక్స్.
1: దీనిని మరొక రీతిగా దీనిని విభజించి మధు కర అని రెండు పదములుగా విభజించినప్పుడు మధు అనగా జలము, కర అనగా సూర్యుని ప్రకాశం.
0: Another way of looking at this word madhukara is to split into two, madhu and kara. Madhu stands for water, kara stands for sun god.
1: ఈ కమలము అనేటువంటి దానికి కింద జలము పైన సూర్య కిరణము రెండు ఉండినప్పుడు ఈ కమలం జీవిస్తుంది.
0: This lotus can live when there is water below and sun above.
1: కనుక మన మనోకమలమునకు సంరక్షించేటువంటిది మధుకర జలము సూర్య కిరణము.
0: The lotus of our heart can be fostered by water and by sun.
1: ఈ సూర్య కిరణములు క్రింద ఉండినటువంటి జలమును పైకి తీసుకొని తిరిగి క్రిందికి పంపుతూ ఉంటాయి.
0: The rays of the sun draws the water and then again sends it.
1: అనగా మనస్సునకు పునరపి జననం పునరపి మరణం, పునరపి జననం పునరపి మరణం, పంపటము తీసుకోవటము, తీసుకోవటం పంపటం.
0: That means, does this mind has a tendency which is responsible for birth and for death, again birth and death, the cycle.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వం కూడినప్పుడు ఇది రామతత్వంగా మారిపోతుంది.
0: బట్ వెన్ దే బికమ్ టుగెదర్ వన్ ఇంటూ వన్ ఇట్ బికమ్స్ ది ప్రిన్సిపల్ ఆఫ్ రామ
1: మధుకర ఇదే రామ.
0: దిస్ మధు ప్లస్ కర మధుకర రామ.
1: వేదాంత తత్వం నందు తత్వం అసి అన్నారు.
0: ఇన్ ది వేదాంతిక్ పారలన్స్ దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ తత్వం అసి.
1: తత్ అనగా పరమేశ్వరుడు.
0: తత్ స్టాండ్స్ ఫర్ పరమేశ్వర.
1: అనగా జీవుడు.
0: త్వం ద ఇండివిజువల్ సోల్.
1: ఈ రెండింటినీ కలుపునదే అసి.

0: The one which brings these two together is Asi.
1: కనుక రా ఆ మా రా అనగా పరమాత్మతత్వం.
0: రా స్టాండ్స్ ఫార్ ది ప్రిన్సిపల్ ఆఫ్ పరమాత్మ.
1: మా అనగా జీవాత్మతత్వము.
0: మా ఇండివిజువల్.
1: ఎన్నింటిని ఏకం చేయునది ఆ అనేటువంటి కూడిక.
0: దిస్ ఆ బ్రింగ్స్ దీస్ టూ టుగెదర్.
1: అదే అసి.
0: దట్ ఈస్ అసి.
1: కనుక తత్వం అసి. ఈ జీవాత్మ పరమాత్మ యొక్క ఏకత్వం బోధించినటువంటిదే నామతత్వము.
0: ద పుటింగ్ టుగెదర్ ఆర్ బ్రింగింగ్ టుగెదర్ ఆఫ్ ది సుప్రీం సోల్ అండ్ ది ఇండివిజువల్ సోల్ టుగెదర్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ రామ.
1: దీనికి చరిత్ర యందు మరొక చరిత్ర కూడా ఉంటున్నది.
0: ఇన్ హిస్టరీ యు హావ్ గాట్ అనదర్ ఇన్సిడెంట్.
1: ఒకనొక సమయమునందు ఈశ్వరుడు గణనాథుని ఒకటి నిర్ణయించాలని సంకల్పించుకున్నాడు.
0: వన్స్ అపాన్ ఎ టైమ్ ఈశ్వర టుక్ ఎ రెజల్యూషన్.
1: గణములనగా దేవతలు.
0: టు డిసైడ్
1: దేవతలందరికీ ఒక నాయకుడు ఉండాలి.
0: దేర్ ఇస్ నీడ్ ఫర్ ఫైండింగ్ ఎ లీడర్.
1: ఏ దానికైనా కూడా ఒక నాయకుడు లేని నాటకమే జరగదు.
0: నథింగ్ కెన్ బి క్యారీడ్ ఆన్ వితౌట్ దేర్ బీయింగ్ ఎ లీడర్.
1: కనుక ఒక నాయకుడిని నియమించాలని చెప్పి సంకల్పించుకున్నాడు.
0: ఈశ్వర డిసైడెడ్ టు ఫైండ్ అవుట్ ఎ లీడర్ ఫర్ గాడ్స్.
1: దేవతలందరినీ సమావేశపరచి
0: హీ కాల్ ది అసెంబ్లీ ఆఫ్ గాడ్స్.
1: ఎవరు మీలో భూ ప్రదక్షిణ చేసుకుని వస్తారో వారికి గణనాధిపత్యం అందిస్తానన్నాడు.
0: హూ ఎవర్ అమంగ్ యూ కెన్ సర్కంబులేట్ ది ఎంటైర్ అర్త్ అండ్ కమ్ బ్యాక్ అర్లియస్ట్ హీ విల్ బి గివన్ ది లీడర్షిప్.
1: ఇందులో ఎవరెవరి వాహనాన్ని వారు ఎక్కి భూ ప్రదక్షిణకు ప్రారంభం చేశారు.
0: ఈచ్ వన్ ఆఫ్ ది గాడ్స్ టుక్ దర్ వెహికల్ టు గో రౌండ్ ది అర్త్ అండ్ కమ్ బ్యాక్.
1: ఇందులో గణపతి కూడాను ఒక్కడు.
0: గణపతి వాజ్ ఆల్సో వన్ అమంగ్ దెమ్.
1: ఇతని లంబోదరుడు అని పిలుస్తూ వచ్చారు.
0: అనదర్ నేమ్ ఫర్ గణపతి ఈజ్ లంబోదర.
1: గణపతి అని పేరు లేదు.
0: అర్లియర్ దేర్ వాజ్ నో నేమ్ లైక్
1: లంబోదర. లంబోదర అని పిలిచేటువంటి వారు.
0: హీ వాజ్ కాల్డ్ లంబోదర.
1: అతనికి పొట్ట పెద్దది.
0: హిస్ బెలీ వాజ్ బిగ్.
1: వాహనము చిన్నది.
0: హిస్ వెహికల్ వాజ్ స్మాల్.
1: దానిపైన కూర్చొని భూ ప్రదక్షిణకు ప్రారంభించాడు.
0: హీ హాడ్ టు సిట్ ఆన్ దట్ స్మాల్ వెహికల్.
1: మధ్య మార్గంలో నారదుడు ఎదురయ్యి
0: ఆన్ హిస్ వే హీ మెట్ నారద.
1: లంబోదర ఎక్కడికి వెళుతున్నావు అని ప్రశ్నించాడు.
0: నారద క్వశ్చన్ హిమ్ లంబోదర వేర్ ఆర్ యు గోయింగ్.
1: ఈ లంబోదరులకు కోపం వచ్చింది.
0: లంబోదర వాజ్ వెరీ యాంగ్రీ విత్
1: నేను ఈ చిన్న వాహనాన్ని ఎక్కి ఈ భూ ప్రదక్షిణకు పోతుండే సమయం లోపల ఒంటి బ్రాహ్మణుడు ఎదురొచ్చాడు.
0: వెన్ ఐ వాజ్ గోయింగ్ రౌండ్ ది అర్త్ విత్ ఈ స్మాల్ వెహికల్ ఏ సింగిల్ బ్రాహ్మిన్ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ.
1: పోనీ అది ఒక అపశకునము అనుకుందామంటే ఎక్కడికి వెళుతున్నావు అని ప్రశ్నించాడు. అది మరి ఒక అపశకునం.
0: ఇట్ వాజ్ ఎ బ్యాడ్ ఎనఫ్ ఉమన్ బట్ యాడెడ్ టు ఇట్ హీ క్వశ్చన్ వేర్ ఆర్ యు గోయింగ్ విచ్ ఇస్ అనదర్ బ్యాడ్ ఉమన్.
1: కనుక నా కార్యం పూర్తి భిన్నం జరిగిపోతుంది అనుకూలం కాదని విశ్వసించుకున్నాడు.
0: హీ రిజాల్వ్ దట్ హిస్ మిషన్ వుడ్ నాట్ బి సక్సెస్ఫుల్.
1: తండ్రి ఆజ్ఞను నేను నెరవేర్చలేకపోతాను అనుకున్నాడు.
0: హీ ఫెల్ దట్ హీ వాజ్ నాట్ గోయింగ్ టు
1: చాలా విసుగ్గా ఉన్నాడు.
0: He was extremely sad.
1: నారదుడు మరింత దగ్గరికి వచ్చి నవ్వుతూ లంబోదర నీ ప్రయాణం నాకు తెలియంది కాదు పోతున్నావు కానీ శృతి ప్రమాణాన్ని నీవు అనుసరించినప్పుడే నీకు విజయం చేకూరుతుంది అన్నాడు.
0: నారద కేమ్ క్లోజ్ విత్ ఎ స్మైల్ హి సెడ్ వెల్ ఐ నో యువర్ మిషన్ బట్ ఓన్లీ వెన్ యూ ఫాలో ది క్రియేషన్ అండ్ ఇట్స్ ప్రిన్సిపల్ యు ఆర్ లైక్లీ టు సక్సీడ్.
1: శృతి ప్రమాణం ఏమిటి?
0: What is the secret of creation?
1: Samasta srutulu endukudanu divyamainatundi yokka namatattame erpadutu vachindi.
0: All these srutis
1: rigveda yajurveda samaveda adharmana vedamlandu kudanu namame pradhanamu namame moolamu ani.
0: All the srutis scriptures vedas are all based upon name. That is the very important thing.
1: Okka marri vittanamunandu goppa vruchamu ee reetiga imidi unnado
0: just as a big tree banyan tree is hidden in a small seed.
1: ఒక్క నామమునందని సమస్త ప్రపంచం కూడా ఇమిడి ఉంటున్నది.
0: సిమిలర్లీ ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ హిడెన్ ఇన్ ది నేమ్.
1: ప్రపంచం వేరు నామం వేరు కాదు.
0: దేర్ ఫోర్ నేమ్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ద వరల్డ్.
1: నీవు నామాన్ని ప్రదర్శించి చేసినట్టే ప్రపంచమునే ప్రదర్శన చేసిన వాడు అవుతావు అన్నాడు.
0: ఇఫ్ యూ కెన్ గో రౌండ్ ద నేమ్ యూ హావ్ గోన్ రౌండ్ ద వరల్డ్ ఇట్ సెల్ఫ్.
1: ఒకవేళ దేవతలు ఏమైనా దీనిని అంగీకరించకపోతారేమో నేను దానికి సాక్షి అన్నాడు.
0: You may think that the gods are not going to agree for this. I will be a witness.
1: Nenu witness ga vastanu annadu.
0: I am going to come as a witness.
1: Sare Narada, aa naamam emiti cheppamannadu.
0: Ganesha asked, please let me know what that name is.
1: Nenu cheppinattu chesetattuga unte aa naamam neeku cheptanu annadu.
0: I will give you the name only if you can follow my word.
1: Tappaka sirasa vahisthanu annadu.
0: Implicitly I will obey.
1: Ra ma అని రాసి దానిని చుట్టి తిరిగి వెనక్కి వెళ్ళాడు.
0: యు రైట్ రా మా, గో అరౌండ్ ఇట్ అండ్ దెన్ యు గో టు యువర్ పేరెంట్స్.
1: ఈ ప్రపంచమంతా రమించినటువంటిది ఈ యొక్క నామమే.
0: దిస్ ఎంటైర్ వరల్డ్ ఇస్ డిలైటెడ్
1: ఈ ప్రపంచమంతా కూడా ఈ నామం నందే ఈవిడి ఉంటున్నది.
0: ది ఎంటైర్ వరల్డ్ ఇస్ ఆల్సో
1: ప్రకృతి ప్రదక్షిణ అన్నాడు.
0: గోయింగ్ రౌండ్ దిస్ నేమ్ ఇస్ ఈక్వల్ టు గోయింగ్ రౌండ్ ది ఎంటైర్.
1: ఈ విధంగా నారదుని యొక్క ఉపదేశం పురస్కరించుకుని దానిని అనుసరించి తిరిగి వెనక్కి వెళ్లాడు.
0: ఇన్ ట్యూన్ విత్ దిస్ ప్రిన్సిపల్ హీ వెంట్ రౌండ్ ది నేమ్ అండ్ హీ వెంట్ టు ది పేరెంట్స్.
1: ఈ మహత్తరమైనటువంటి అంతరాత్మను గుర్తించినటువంటి వాడు ఒకటి చేత ఆనాటి నుండి లంబోదరులకు గణపతి అని పేరు పెట్టారు. అన్ని గణములకు పతి అయినటువంటి వాడు కనుక ఇతనికి గణపతి అని పేరు పెట్టారు.
0: యాజ్ గణేష వాజ్ వన్ హూ హ్యాడ్ దట్ ఎక్స్ట్రాడినరీ విజ్డమ్, హీ వాజ్ మేడ్ ది లీడర్ ఆఫ్ ఆల్ ద గాడ్స్ అండ్ ది నేమ్ వాజ్ గివన్ గణపతి.
1: కనుక ఏ కార్యము ప్రారంభించినప్పటికీ,
0: బిఫోర్ కమెన్సింగ్
1: దేవతా పూజలు ప్రారంభించినప్పటికీ,
0: బిఫోర్ స్టార్టింగ్
1: దేవతలకందరికీ అధిపతి కనుక మొట్టమొదటి నీ పూజ జరుగుగాక అని తండ్రి ఆశీర్వదించాడు.
0: ఫాదర్ బ్లెస్డ్ హిమ్, యూ విల్ బి వర్షిప్డ్ బిఫోర్ ఎనీ వర్క్ ఈజ్ స్టార్టెడ్ ఆర్ ఎనీ వర్క్ ఈజ్ అండర్టేకెన్.
1: కనుక ఏ శుభకార్యాన్ని మనం ప్రారంభించినప్పటికీ గణపతి పూజ చేయటంలో ఉండేటువంటి అంతరార్థం ఇది.
0: దట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ అండర్టేకింగ్ ది వర్షిప్ ఆఫ్ గణపతి బిఫోర్ స్టార్టింగ్ ఎనీ.
1: సిద్ధి గణపతి, బుద్ధి గణపతి అని కూడా మరొక పేరు.
0: అనదర్ సెట్ ఆఫ్ నేమ్స్ ఫర్ గణపతి
1: మహాబుద్ధివంతుడట.
0: ఈజ్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్
1: పర్సన్. సిద్ధి బుద్ధి అతని యొక్క శక్తులు.
0: సిద్ధి అండ్ బుద్ధి ఆర్ ది పవర్స్ ఆఫ్ గణపతి.
1: ఇలాంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడు ఒకటి చేత సమస్త కార్యములకు ఏ విఘ్నములు సంభవించకుండా అవిఘ్నము గావించేటువంటి వాడు విఘ్నేశ్వరుడు.
0: యాజ్ గణపతి ఈజ్ వన్ హూ హ్యాస్ దిస్ ఎక్స్ట్రాడినరీ పవర్స్, హీ కెన్ టేక్ కేర్ టు సీ దట్ నో ఆబ్స్టికల్.
1: ఆధిపత్యము దేని నుండి మనకు లభించింది?
0: హౌ ఇస్ ఇట్ దట్ హీ గాట్ దిస్?
1: నామము చేతనే లభించింది.
0: ఇట్ హీ గాట్ ఇట్ బై ది నేమ్.
1: ఈ నామం ఎంత మహత్తరమైనదో మీరు చక్కగా విచారించవచ్చు.
0: యూ కెన్ అండర్స్టాండ్ హౌ పవర్ఫుల్ ద నేమ్.
1: ఈ నామంలో అగ్ని, సూర్య, చంద్రాదులు నివసించేటువంటి వారు.
0: ఇన్ దిస్ నేమ్ లివ్ ది గాడ్స్ ఆఫ్ ఫైర్, సన్ అండ్ మూన్.
1: అయితే ఇవి కూడా ఏదో ఒక రెండు పదార్థముల యొక్క చేరిక చేతనే సంభవించాయి.
0: బట్ ఈవెన్ దిస్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ టూ ఎంటిటీస్, టూ ఆబ్జెక్ట్స్.
1: ఇది వైజ్ఞానికంగా కూడా విశ్వసించవలసినటువంటి విషయం.
0: వన్ హ్యాస్ టు యాక్సెప్ట్ అండ్ బిలీవ్ ఈవెన్ సైంటిఫికలీ.
1: కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి యొక్క సూర్యుడే మార్చి భస్మం గావిస్తున్నాడు జగత్తును.
0: సన్ గాడ్ హూ ఈజ్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ మైల్స్ ఈజ్ స్కార్చింగ్.
1: ఇలాంటి సూర్యుని కన్నటువంటి తల్లి ఎవరు, తండ్రి ఎవరు?
0: హూ ఈజ్ ది మదర్ ఆఫ్ ది సన్ గాడ్?
1: ఇంకా వారు ఎంత శక్తి సామర్థ్యం కలిగినటువంటి వారుగా ఉండాలి?
0: వాట్ ఎక్స్ట్రాడినరీ పవర్ దేవుడు.
1: ఎంత తీక్షణమైన శక్తి కలిగినటువంటి వారుగా ఉండాలి?
0: వాట్ ఎక్స్ట్రాడినరీ.
1: ఎంత తేజోవంతులుగా ఉంటుండాలి?
0: హౌ రెస్ప్లెండెంట్ షుడ్ దే హావ్ బీన్.
1: ఇంకా అగ్ని,
0: అగ్ని
1: ముట్టిన తక్షణమే మనం భస్మం చేస్తుంది.
0: ఫైర్ బర్న్స్ ది మూమెంట్ యు టచ్ ఇట్.
1: ఈ అగ్నిని కన్నటువంటి తల్లి ఎవరు?
0: హూ ఈస్ ది మదర్ హూ హస్ గివెన్ బర్త్ టు దిస్?
1: ఆ తండ్రి ఎవరు?
0: హూ ఈస్ ది ఫాదర్?
1: ఇరువురు సంయోగం చేతనే కదా సంభవిస్తుండాలి.
0: It is only by a union of these two can they have given birth to this.
1: Inga chandrunuku sita rasi ani peru.
0: One name given for moon is the very embodiment.
1: Atanu enno lakshanamaina duram nandu unnappude manaku chaala challaga haayiga untuntadi.
0: Even when moon is at a distance of lakhs
1: atanu samipinchinappudiki enta challaga manchugaddavale manam tayaravutam.
0: When we really approach moon we would be free into a ball of ice. Idanni
1: kanna talli inkenta manchugaddiga untundali.
0: The mother who has given birth, how cool would she be?
1: ఎంత చల్లటి వారిగా ఉంటుండాలి.
0: హౌ కూల్ వుడ్ ది ఫాదర్ బి?
1: ఇవన్నీ కూడా మనం చక్కగా విచారణ చేస్తే,
0: when you examine and try to
1: తేజోవంతుడు,
0: the resplendent one, the
1: ప్రకాశవంతుడు,
0: the one who is shy,
1: ప్రజ్ఞానవంతుడు,
0: the one who is wisdom,
1: చల్లని హృదయం కలవాడు,
0: the one who has got a cool heart,
1: భగవంతుడే.
0: It is only God.
1: కాబట్టి ఈ మూడింటికి నీ తల్లి, తండ్రి భగవంతుడే.
0: Therefore, for all these three entities, God is
1: the parent. భగవంతుడి నుండి ఆవిర్భవించినటువంటిది.
0: Everything has emanated from God.
1: కానీ సామాన్యమైన మానవులు,
0: బట్ ఆర్డినరీ
1: ప్రాకృతమైనటువంటి యొక్క పదార్థముల యొక్క విచారణ సలుపుతూ పోతున్నారే కాని,
0: దే ఆర్ ఓన్లీ ట్రైంగ్ టు అండర్స్టాండ్
1: సమస్త పదార్థములకు ఆధారము.
0: బట్ ద వన్ హూ ఇస్ ది వెరీ బేసిస్,
1: మూలము,
0: వెరీ రూట్
1: ఏది అనేటువంటి యొక్క విషయాన్ని విచారించడానికి ప్రయత్నించడం లేదు.
0: ద వెరీ ఫౌండేషన్ దే ఆర్ నాట్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ద వెరీ బేసిస్ ద వెరీ
1: ఆధారం లేని ఆధేయం ఉండడానికి వీలు కాదు.
0: హౌ కెన్ దెర్ బి ఎనీథింగ్ వితౌట్ దేర్ బీయింగ్ ఎ ఫౌండేషన్.
1: ఈనాడు సైంటిస్ట్ కూడా ఏదో ఒకటి ఆధారం ఉన్నది అని ఒక ప్రయత్నం పూర్వకంగా తెలుసుకోగలుగుతున్నారు.
0: Even scientists are coming to the conclusion that there is something as the basis for the
1: దేనికైనా ఒకటి ఆధారం ఉండే తీరాలి.
0: ఫర్ ఎవ్రీథింగ్ దెర్ మస్ట్ బి సంథింగ్ అట్ ది వెరీ బేసిస్.
1: ఈ కప్పు ఇక్కడ నిలిచి ఉన్నట్టు దీనికి టేబుల్ ఆధారంగా ఉంటుండాలి.
0: ఇఫ్ యూ సే ఫర్ దిస్ కప్ ది బేసిస్ ఈస్ ది టేబుల్.
1: ఈ టేబుల్ కు ఒక వేదిక ఆధారంగా ఉంటుండాలి.
0: ది టేబుల్ ఈస్ స్టాండింగ్.
1: ఈ వేదికకు ఒక భూమి ఆధారంగా ఉంటుండాలి.
0: ది స్టేజ్ ఈస్ బేస్డ్ అపాన్
1: ఒకదానికొకటి ఆధారం ఆధారం ఆధారం. ఈ ఆధారమే లేకపోతే ఆధేయమే ఉండడానికి వీలు కాదు.
0: దట్ ఈస్ హౌ ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ సంథింగ్ అట్ ది బేసిస్.
1: ఆధారమే నామము ఆధేయమే లోకము.
0: దేర్ఫోర్ ది బేసిస్ ఈస్ ది నేమ్ అండ్ ది మానిఫెస్టేషన్ ఆఫ్ దట్
1: సమస్త ప్రపంచము కూడాను నామము అనేటువంటి దీనిపైన ఆధారపడి ఉంటుండాలి.
0: దేర్ఫోర్ ది ఎంటైర్ క్రియేషన్ ఇన్ ది వరల్డ్ ఈస్ బేస్డ్ అపాన్ నేమ్.
1: చేత ఎంత కఠినమైనటువంటి ఎలాంటి సందిగ్ధావస్థలో ఉండేటువంటి యొక్క రూపాన్నైనా మనం చేపట్టవచ్చు.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు గెట్ హోల్డ్ ఆఫ్ ఎనీ పర్టికులర్ థింగ్ త్రూ నేమ్ త్రూ టంగ్.
1: ఈ కొద్ది మంది ప్రజల లోపలనే కొన్ని గుర్తులు చెప్పి ఒక వ్యక్తిని పట్టమంటే ఇది చాలా కష్టమవుతుంది.
0: దేర్ ఆర్ సో మెనీ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ హియర్. If you want to identify a person by some features, it is difficult.
1: కనుక రూపాన్ని పట్టి మనం అతన్ని పట్టడానికి చాలా కష్టమవుతుంది.
0: It is difficult to identify a person on the basis of
1: నామం ఆధారం చేసుకుంటే.
0: If you base on the name,
1: ఓ రపలాని రామయ్య పలాని కృష్ణయ్య అంటే ఇంతమంది లోపల కూడా తాను లేచి నిల్చుకుంటాడు.
0: If you call such and such రామయ్య ఆర్ కృష్ణయ్య, the person will immediately stand up and say,
1: కనుక ఈ నామము సులభంగా పట్టుతుంది గాని రూపం ఏమాత్రం కూడా కొంచెం పట్టడానికి చాలా కష్టమవుతుంది.
0: దట్ ఈస్ హౌ నేమ్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ హెల్ప్ఫుల్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ఎ పర్సన్ రాదర్ దాన్ ఫార్మ్ ఇట్ సెల్ఫ్.
1: అదే విధముగానే భగవంతుని మనం ఆశ్రయించాలనుకున్నప్పుడు, భగవంతుని మనం చిక్కించుకోవాలనుకున్నప్పుడు, భగవంతుని మనం స్వాధీనపరచుకోవాలనుకున్నప్పుడు అతని నామే అతని రూపానికి తగినటువంటి మార్గం.
0: దేర్ ఫోర్ ఇఫ్ యు వాంట్ టు టేక్ షెల్టర్ ఇన్ గాడ్, గెట్ హోల్డ్ ఆఫ్ గాడ్ and get possession of God.
1: ee nirantaramu mangalakaramainatundi naamam.
0: Name is the most auspicious entity also.
1: Prapanchamulo prati manavudu kudanu moodu rakamainatundi raatrulanu gaduputhunnadu.
0: Every human being is spending three types of nights.
1: Okati chandruni raatri.
0: One is the night associated with moon.
1: Rendavadi cheekati raatri.
0: The other is associated with darkness.
1: మూడవది చీకటి వెన్నెల కలిసినటువంటి రాత్రి.
0: The third one is a combination of darkness and moon.
1: ప్రతి మానవుడు కూడాను ఈ మూడు రకములైనటువంటి రాత్రులను అనుభవిస్తున్నాడు.
0: Every human being is experiencing these three types of nights.
1: కానీ వీటన్నింటికంటే కూడాను ఒక పవిత్రమైనటువంటి యొక్క విలక్షణమైనటువంటి యొక్క రాత్రి మరొకటి ఉంటుండాలి.
0: But there is one special night which is unique.
1: అదే శివరాత్రి.
0: That night is శివరాత్రి.
1: అనగా మంగళకరమైనటువంటి నామము చేత ఆ రాత్రిని గడిపినటువంటిది శివరాత్రి అని.
0: దట్ నైట్ విచ్ ఇస్ స్పెంట్ విత్ ఎ సేక్రెడ్ నేమ్ మే బి కాల్డ్ ఎ శివరాత్రి.
1: అనగా రాత్రి అంతయు కూడాను మంగళకరమైనటువంటి నామము చేతనే తన యొక్క రాత్రిని పూర్తి గడుపుకోవాలి.
0: దట్ మీన్స్ దట్ వన్ హ్యాస్ టు స్పెండ్ ది ఎంటైర్ నైట్ విత్ సేక్రెడ్ నేమ్ బీయింగ్ చాంటెడ్.
1: కానీ కలి ప్రభావం చేత
0: but on account of the impact of
1: ఈనాడు శివరాత్రులు
0: శివరాత్రి దీస్ డేస్
1: ఏదో ఒక విధమైనటువంటి యొక్క జాగరణ చేయాలని
0: టు హ్యావ్ నైట్ విజిల్.
1: మూడు సినిమాలకు పోయి జాగరణ చేస్తారు.
0: దే గో టు త్రీ సినిమాస్.
1: పేకాటలు ఆడుకుంటూ జాగరణ చేస్తారు.
0: దే గో ఆన్ ప్లేయింగ్ కార్డ్స్ అండ్ స్పెండ్
1: డ్రామాలో చూసుకుంటూ ఒక ప్రాక్టీస్ చేస్తారు.
0: దే ఆల్సో సీ ద డ్రామా అండ్ అబ్జర్వ్ ద నైట్ విజిల్.
1: అది శివరాత్రి కాదు.
0: బట్ దట్ కెనాట్ బి కాల్డ్ శివరాత్రి.

0: Can you call it a vigil by spending the entire night playing cards?
1: చేపలకొరకునై చెరువులో చారళ్ళు పొంచిచూచడి దుష్టి ముక్తి కగున.
0: కెన్ ది క్రేన్ విచ్ ట్రైస్ టు క్యాచ్ ఫిష్ ఇన్ ద ట్యాంక్ బి కాల్డ్ ఎ మెడిటేషన్ ఆస్పైరింగ్ ఫర్ లిబరేషన్?
1: తప్ప సారాయి త్రావి తరమేను మరచిన తన్మయత్తమగున.
0: ఇఫ్ ఎ పర్సన్ గెట్స్ డెడ్ డ్రంక్ and loses consciousness, can you call it real meditation?
1: Bharya pai aligiyu pastu parundina adi goppa upasana guna.
0: If a person quarrels with a wife and fasts the night, can you call it real fasting?
1: Ivanni upasana kadu, dhyanam kadu, jagaranalu kavu.
0: This cannot be called real fasting.
1: Edi jagarana?
0: What is real
1: jagarana? Chanamana kudunu దైవ భావము తప్ప ఎట్టి భావములు లేకుండా రాత్రి అంతయకుడను భగవత్ చింతన చేసినటువంటిదే జాగరణ.
0: రియల్ విజిల్ విల్ బి ఓన్లీ వెన్ ఎ పర్సన్ స్పెండ్స్ ది ఎంటైర్ నైట్ చాంటింగ్ అండ్ రిమెంబరింగ్ ద డివినిటీ అండ్ ది డివైన్ గ్లోరీస్.
1: కనుకనే ఇది ఏ శివరాత్రి అని. శివతత్వము చేత శివం అనగా మంగళము, ఈశ్వరుడని కాదు.
0: శివ స్టాండ్స్ ఫార్ ఆస్పిషియస్నెస్.
1: భగవంతునికి అనేక పేర్లు ఉంటున్నాయి.
0: There are a number of names given to God.
1: Hari ki harunaku etti bhedamu ledu.
0: There is no difference whatsoever between Hari and Hara.
1: Idi vaishnavulu seivulu ani kevalam manavulu sankuchitamainatundi bhavam cheta erparchukunnare kani bhagavantuniki alanti kula mata bhedamu ledu.
0: All these differences are based upon the narrow mindedness of the people concerned, but God has no difference whatsoever.
1: Bhagavantudu okkade.
0: There is only one God.
1: Aneka namamulu,
0: names are many,
1: అనేక రూపములు ఉండవచ్చును.
0: Forms may be many,
1: కానీ దివ్యత్వం ఒక్కటే.
0: But divinity is one.
1: చాలా మంది తిరుపతికి వెళుతుంటారు.
0: A number of people go to Tirupati.
1: వైష్ణవులు వెళుతుంటారు. ఓ వెంకటరమణ వెంకటరమణ వెంకటరమణ అంటారు. అది వాళ్ళకి అల్పతృప్తి.
0: శ్రీ వైష్ణవైట్స్ గో అండ్ ప్రే వెంకటరమణ. దట్ ఈస్ ఫర్ దేర్ ఓన్.
1: రమణ అనగా వైష్ణవులు.
0: రమణ స్టాండ్స్ ఫర్ శ్రీ వైష్ణవైట్స్.
1: వాళ్ళు మూడు నామాలు పెట్టేటువంటి వారు.
0: దే విల్ హ్యావ్ దే మార్క్ త్రీ.
1: శైవులు వెళ్తారు వెంకటేశ్వర వెంకటేశ్వర అంటారు.
0: శైవైట్స్ కాల్ వెంకటేశ్వర వెంకటేశ్వర.
1: వాళ్ళకి ఈశ్వర అంటే అది ఒక అల్పతృప్తి.
0: దే అసోసియేట్ ది వర్డ్ ఈశ్వర విత్ ఇట్ అండ్
1: వీళ్ళ మూడు నామములు నిలుచుకుంటే వాళ్ళు మూడు నామాలు పండుకుంటాయి.
0: దీస్ త్రీ లైన్స్ ఇఫ్ దే ఆర్ హారిజాంటల్ ది అదర్ త్రీ ఆర్ వర్టికల్.
1: ఇదే వ్యత్యాసం.
0: All the difference lies only in this.
1: ఉన్న వెంకటేశ్వరుడు ఒక్కడే.
0: But there is only one వెంకటేశ్వర.
1: వెంకటరమణ అన్న వెంకటేశ్వర అన్న ఒక్కటే.
0: Call him by the name వెంకటరమణ or వెంకటేశ్వర, it is the same one person.
1: ఇంతే కాకుండా వైష్ణవులు,
0: నాట్ మెయిన్లీ దిస్,
1: విష్ణువుకు శంఖము చక్రము గద పద్మము అని నాలుగు ఉంటుండాలి అని భావిస్తారు.
0: వైష్ణవైట్స్ థింగ్ దెర్ ఆర్ ఫోర్ ఇన్సిగ్నియా, ది కాంచ్, ది మేస్, ది లోటస్.
1: శంఖమనగా శబ్దము.
0: దిస్ కాంచ్ స్టాండ్స్ ఫర్ సౌండ్.
1: సమస్త శబ్దం కూడా భగవంతుని యొక్క హస్తంలో ఉంటున్నది.
0: సౌండ్ ద డిస్క్ ఈజ్ రిప్రజెంట్.
1: ఈ కాలం కూడా భగవంతుని యొక్క హస్తంలోనే ఉంటుంది.
0: టైమ్ ఈజ్ ఆల్సో అండర్ ది కంట్రోల్ ఆఫ్ గాడ్.
1: పద్మము,
0: లోటస్
1: అనగా హృదయములు.
0: దట్ స్టాండ్స్ ఫర్
1: సర్వుల హృదయములు కూడా భగవంతుని యొక్క హస్తంలోనే ఉంటున్నాయి.
0: గాడ్ కంట్రోల్స్ ఆల్ హార్ట్స్.
1: గద,
0: the other is mace,
1: anaga balamu,
0: it stands for power.
1: ee yokka balamulanta kudanu sarva balamulu kudanu bhagavantuni hastam nande untunnadi.
0: All these powers are within the palm of God.
1: idi vishnu yokka angamulaku vishnu yokka aayudhamulaku undinatundi antarathamu.
0: This is the inner meaning of the weapons wielded by Vishnu.
1: Inka ishwarunaku oka chetilo damarakamu.
0: You take Ishwara.
1: ఒక చేతిలో శంఖము.
0: దెర్ ఇస్ డమరక, దెర్ ఇస్ శంఖు ఆర్ కాంచ్.
1: డమరకం అనగా శబ్దము.
0: డమరక స్టాండ్స్ ఫర్
1: ఒక చేతిలో త్రిశూలము.
0: ఇన్ అనదర్ హ్యాండ్
1: ఈ త్రిశూలం ఏమిటి? మూడు.
0: దిస్ ట్రైడెంట్ స్టాండ్స్
1: పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. గడిచిపోయినటువంటిది, ఉన్నది, రాబోయేటువంటిది. ఈ మూడింటి యొక్క కాలం యొక్క స్వరూపం.
0: ఇట్ హస్ గాట్ త్రీ థింగ్స్ రిప్రజెంటింగ్ ది పాస్ట్.
1: కాబట్టి ఈశ్వరుని చేతిలో కూడా శబ్దము కాలము ఉంటున్నాయి.
0: సిమిలర్లీ ఈవెన్ ఈశ్వర కంట్రోల్స్ ఇన్ హిస్ హ్యాండ్స్ బోత్ సౌండ్ అండ్ ఆల్సో టైమ్.
1: ఈ విధంగా భగవంతుని యొక్క తత్వము విచారించినప్పుడు ఏ యొక్క దేవతని అందు కూడాను సర్వశక్తులు ఒక్కటే.
0: ఇఫ్ ఓన్లీ ఎగ్జామిన్స్ కేర్ఫుల్లీ ఆల్ ది గాడ్స్ హ్యావ్ ది సేమ్ పవర్.
1: కనుకనే భగవంతుణ్ణి

0: That is why God has been described as the one who is master.
1: Saptaishwaryamayi Sadashivamayi.
0: He is the one who commands all the
1: Sadashivamayi. Nirantaramu Mangalakaramaitunti.
0: He is auspicious all the while, every time, always. This is the name given to God.
1: Itti namamunu aadharam chesukone,
0: based upon this name,
1: bedhamunu nirmoolam chesi,
0: giving up all the differences,
1: bhagavantuni smarinchi,
0: remembering God,
1: janmanu saarthakam gaavinchukomane,
0: sanctifying life,
1: ilanti pavitramaina parvadinamulu bharatiyulaku erpadutu vachinavi.
0: All these auspicious days occur in the history of Bharat in order to sanctify all the
1: people. సర్వుల యందు నివాసము చేసేటువంటి దైవము ఒక్కడే.
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ డివినిటీ, దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ హూ రిసైడ్స్ ఇన్ ఆల్ హార్ట్స్.
1: అతని పేరే హృదయవాసి.
0: హిజ్ నేమ్ ఈజ్ ది డ్వెల్లర్ ఆఫ్ హ్యూమన్ హార్ట్.
1: హృదయమునకు,
0: ఫర్ ది హార్ట్,
1: మనసునకు ఉండినటువంటి వ్యత్యాసం యోచించాలి.
0: యూ హావ్ టు ఫైండ్ అవుట్ ది డిఫరెన్స్ బిట్వీన్ మైండ్ అండ్ హార్ట్.
1: హృదయమనగా గుండె అంటారు.
0: హార్ట్ రెఫర్స్ టు,
1: ఈ గుండె దేహమునకు సంబంధించినటువంటిది.
0: There is a physical heart associated with
1: ee
0: body.
1: Gunde raktamunu chakkaga parishuddha parichi dehamulo sarvatra kudanu vyapimpa chestundi.
0: This physical body helps circulation of blood, purifying it all the while.
1: Kani manasu dehaniki sambandhinchinatundi kaadu.
0: But mind is not associated with the physical body.
1: Manasu dehamuto ledu.
0: Mind is not with the body.
1: దేహమునకు అతీతమై ఉండేటువంటిది మనస్సు.
0: ఇట్ ట్రాన్సెండ్స్ ది ఫిజికల్ బాడీ.
1: కనుకనే మనోమూలం విధం జగత్తు, జగత్తంతా వ్యాపించి ఉంటుండాలి.
0: దట్ ఈస్ వై మైండ్ పర్వేడ్స్ ద ఎంటైర్ వరల్డ్.
1: కనుక దేహానికి సంబంధించినటువంటిది కాదు.
0: దేర్ ఫోర్ ఇట్ ఈస్ నాట్ అసోసియేటెడ్. దేహం
1: అనేటువంటిది కేవలం దేహానికి మాత్రమే సంబంధించి.
0: బట్ దిస్ ఫిజికల్ హార్ట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద బాడీ.
1: బుద్ధి మేధస్సు అనే రెండు పదములు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ అదర్ టూ నేమ్స్, బుద్ధి అండ్ మేధస్సు.
1: ఈ మేధస్సు అనగా
0: దిస్ మేధస్సు
1: సర్వేంద్రియములను కూడా ఒక విధమైనటువంటి కంట్రోల్ చేసేటువంటిది.
0: దిస్ ఈస్ వన్ అరిచేటువంటిది. దిస్ ఈస్ వన్ పవర్ విచ్ కంట్రోల్స్ ఆల్ ది సెన్సరీ ఆర్గన్స్.
1: కంట్రోల్ రూమ్ అంటారు దీన్ని.
0: దిస్ మే బి కాల్డ్ ఎ కంట్రోల్ రూమ్.
1: కానీ బుద్ధి దేహానికి సంబంధించినటువంటిది కాదు.
0: బట్ దిస్ బుద్ధి ఆర్ ఇంటెలెక్ట్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ ద బాడీ.
1: ఈ మేధస్సు ఇంద్రియములతో కూడినటువంటిది.
0: దిస్ మేధస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ సెన్స్ ఆర్గన్స్.
1: బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం అన్నారు. ఇంద్రియాలకు అతీతమైన బుద్ధి.
0: దట్ ఈస్ వై బుద్ధి హెస్ బీన్ డిస్క్రైబ్ టు ట్రాన్స్లేట్.
1: నా బుద్ధి ఏమో చేస్తున్నారని తలం చూపుతారు. దేహంలో లేదు బుద్ధి.
0: పీపుల్ థింక్ దట్ హిస్ బుద్ధి
1: దేహానికి అతీతమైనటువంటిది. బుద్ధి
0: ఇట్ ఆల్వేస్ ట్రాన్సెండ్.
1: కనుక మనోబుద్ధులు రెండు కూడాను ఆత్మ యొక్క ప్రకాశములే కాని దేహములకు సంబంధించినటువంటివి కాదు.
0: దేర్ ఫోర్ దిస్ మైండ్ అండ్ ఇంటెలెక్ట్ రిప్రజెంట్ ఆత్మ అండ్ నాట్ అసోసియేటెడ్ విత్ ద బాడీ యాజ్ సచ్.
1: కనుక మానవుడు మనస్సు మనస్సు మనస్సు అని కేవలం దేహములకు సంబంధించినటువంటి మనసుగా భావిస్తున్నారు. ఇది కేవలము సంకల్పాలతో కూడిన మనస్సు.
0: What man calls as mind is only a thought process. It is not the real mind.
1: దీన్ని సంకల్ప వికల్పాత్మకం మనః అన్నారు. ఇది మనస్సు అనేటువంటిది సంకల్ప వికల్పాలతో కూడినటువంటిది.
0: This mind is associated with the thought processes.
1: కానీ దేహములకు అతీతమైనటువంటి మనస్సు.
0: But the mind which transcends the physical body,
1: దివ్యత్వంతో కూడినదే కనుక,
0: it is associated with divinity.
1: ఈ మనోనాశనము చేతనే దివ్యత్వాన్ని పొందుకలుగుతున్నాడు.
0: ఓన్లీ బై డిస్ట్రాయింగ్ ది మైండ్ యూ కెన్ మర్జ్ ఇన్ డివినిటీ.
1: సంకల్పాలకు అతీతమైనటువంటిదిగా ఉండేటువంటి మనసే ఆత్మ ప్రతిబింబం.
0: ది మైండ్ విచ్ ట్రాన్సెండ్స్ ది థాట్ ప్రాసెసెస్ ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ ఆత్మ.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వం కూడా ఒక్కటే.
0: ఏ కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ థింగ్స్.
1: ఇది ఏమిటి? వస్త్రము.
0: వాట్ ఈస్ దిస్? దిస్ ఎ క్లాత్.
1: ఇది వస్త్రము కాదు, దారముల యొక్క చేరిక.
0: దిస్ ఇస్ నాట్ క్లాత్, బండిల్ ఆఫ్ థ్రెడ్స్.
1: ఇది దారముల చేరిక కాదు, ప్రత్తి.
0: నాట్ బండిల్ ఆఫ్ థ్రెడ్స్ బట్ కాటన్.
1: ప్రత్తి, దారములు, వస్త్రములు ఒక్కటిగానే ఉంటున్నాయి.
0: కాటన్ బండిల్ ఆఫ్ థ్రెడ్స్ అండ్ క్లాత్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: అదే రీతిగానే ఆత్మ, మనస్సు, బుద్ధి మూడింటి యొక్క చేరిక ఒక్కటే.
0: సిమిలర్లీ ది వర్డ్ ఆత్మ, బుద్ధి అండ్ మనస్, దే ఆర్ రిప్రజెంటింగ్
1: అహంకార మమకార అభిమానములకు అతీతమైనటువంటివి.
0: దిస్ ట్రాన్సెండ్స్ ఆల్ ది ఈగో సెన్స్ అటాచ్మెంట్ అండ్ సచ్ అదర్.
1: ఇది అహం అని కూడా చెప్పవచ్చు.
0: This may be also called aham.
1: Aham managa telivi.
0: అహం స్టాండ్స్ ఫర్ కాన్షియస్నెస్.
1: కనుక ఈ ఆత్మ అనేటువంటి తత్వంలో అహం అనేటువంటిది ఒక విధమైన చైతన్య రూపంగా ఉంటారు.
0: ఇన్ ఆత్మ కాన్షియస్నెస్ లివ్స్ యాజ్ అహం.
1: అహం ఆకారంతో కూడినప్పుడు అహంకారంగా మారిపోతుంది.
0: వెన్ దిస్ కాన్షియస్నెస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద ఫార్
1: అహంకారమునకు అహముకు ఉండినటువంటి వ్యత్యాసం మనం గుర్తించాలి.
0: దేర్ ఇస్ నీడ్ ఫార్ ఫైండింగ్ అవుట్ అండ్ అండర్స్టాండింగ్ డిఫరెన్స్ బిట్వీన్
1: ఆకారమే అహం అనుకోవటం అహంకారము.
0: కన్సిడరింగ్ ది ఫారం యాజ్ ఐ, దిస్ ఇస్ అహంకారం.
1: ఆకారమునకు అతీతమైనటువంటిది అహం.
0: ఓన్లీ వెన్ యూ ట్రాన్సెండ్ ది ఫార్మ్ ఇట్ బికమ్స్ అహం.
1: ఆకారాన్ని విస్మరించినటువంటిది,
0: దట్ ఈస్ గివింగ్ అప్,
1: ఆకారాన్ని త్యజించినటువంటిది,
0: గివింగ్ అప్ ది ఫార్మ్
1: అహం. అహం బ్రహ్మాస్మి.
0: దట్ అహం ఈజ్ బ్రహ్మ ఇట్సెల్ఫ్.
1: బ్రహ్మ అనగా ఆత్మ అనగా రెండు ఒక్కటే.
0: బ్రహ్మ అండ్ ఆత్మ మే కన్వే
1: ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై బ్రహ్మ?
1: సర్వులు ఎందు ఉండినటువంటి చైతన్యమే బ్రహ్మ.
0: ది కాన్షియస్నెస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ బ్రహ్మ.
1: దానినే కాన్షియస్నెస్ అన్నారు.
0: దట్ ఈస్ కాల్డ్ కాన్షియస్నెస్.
1: దేహమునందుండేటువంటి దానిని ఆత్మ అంటారు.
0: వాట్ ఈజ్ ఇన్సైడ్ ది బాడీ ఈజ్
1: దానిని కాన్షియన్స్ అంటారు.
0: దట్ ఈస్ కాల్డ్ కాన్షియన్స్.
1: కాబట్టి కాన్షియన్స్ కు కాన్షియస్నెస్ కు ఉండేటువంటి వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి.
0: దేర్ ఇస్ నీడ్ ఫర్ రికగ్నైజింగ్ ది డిఫరెన్స్ బిట్వీన్ కాన్షియన్స్.
1: ఆ కాన్షియస్నెస్ యొక్క ఆ చైతన్యం యొక్క ప్రతిబింబమే కాన్షియన్స్.
0: కాన్షియన్స్ ఈజ్ ఓన్లీ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ కాన్షియస్నెస్.
1: ఇవి కట్టగలిపి దేహాన్ని త్యజించినప్పుడు రెండు ఒక్కటైపోతాయి.
0: వెన్ యు గివ్ అప్ ది బాడీ దీస్ టూ టుగెదర్ బికమ్ వన్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: సర్వత్రా గాలి నిండి ఉంటున్నది.
0: దేర్ ఈస్ ఎయిర్ ఎవ్రీవేర్.
1: మనం ఒక బెలూన్ తీసి గాలిని నింపినాము.
0: యు ఫిల్ ఎ బెలూన్ విత్ ఎయిర్.
1: ఆ నింపి దానిని గట్టిగా త్రాడు కట్టేశారు.
0: యు హావ్ టైడ్ ఇట్స్ మౌత్.
1: అయితే సర్వత్రా ఉండేటువంటి గాలి సర్వవ్యాపకంగా సంచరిస్తుండాలి.
0: ద ఎయిర్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ ఈజ్ ఫ్రీలీ సర్క్యులేటింగ్.
1: బెలూన్ లో చేరినటువంటి గాలి ఒక్క దగ్గరే స్థిరమైపోయింది.
0: బట్ ది ఎయిర్ విచ్ ఇస్ కన్ఫైన్డ్ ఇన్ ది బెలూన్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ టు దట్.
1: ఇది కేవలము ఏకత్వంతో కూడినటువంటి యొక్క ఆత్మతత్వం.
0: దిస్ ఈజ్ ద టైప్ ఆఫ్ ఆత్మ ప్రిన్సిపల్ అసోసియేటెడ్ విత్ వన్నెస్.
1: అనేకత్వంతో కూడినటువంటి ఆత్మతత్వం.
0: ద అదర్ వన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఆల్ ది పీపుల్.
1: సర్వవ్యాపకమైనటువంటి ఆత్మతత్వము.
0: దట్ ఈస్ ది ఆమ్నిషియెంట్ ఆత్మతత్వం.
1: ఇది భూతాత్మ.
0: ద వన్ ఈజ్ ఆత్మ అసోసియేటెడ్ విత్
1: అది పరమాత్మ.
0: ది అదర్ వన్ ఈజ్
1: పరమాత్మకు భూతాత్మకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గుర్తించాలి.
0: దేర్ ఇస్ నీడ్ ఫర్ ఫైండింగ్ అవుట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది హ్యూమన్ సోల్.
1: కొంతవరకు మాత్రమే ఈ గాలి చేరి ఉంటుండాలి.
0: ఇన్ ది బెలూన్ దేర్ ఇస్ ఓన్లీ ఇందులో ఉన్న గాలి
1: పరమాత్మతో ఐక్యం కావాలన్నప్పుడు ఏం కావాలి?
0: ఇఫ్ యు వాంట్ టు మర్జ్ దిస్ ఇండివిజువల్ సోల్ అండ్ పరమాత్మ,
1: బెలూన్ లో ఊదినటువంటి గాలిని ఇంకా ఊదుతూ ఊదుతూ ఊదుతూ పోతే ఒక్కతూరి బెలూన్ బస్ట్ అయిపోతుంది. అందులో ఉన్నటువంటి గాలి ఒక పరిమితమైనటువంటి గాలి అనంతమైన గాలిలో ఏకమైపోతుంది.
0: ఇఫ్ యు గో ఆన్ పంపింగ్ ఎయిర్ ఇన్ టు ద బెలూన్ మోర్ అండ్ మోర్ ది బెలూన్ బర్స్ అండ్ ఇట్ మర్జెస్ ఇన్ టు ది ఎయిర్ అవుట్ సైడ్.
1: మన దేహమే ఒక బెలూన్.
0: అవర్ బాడీ మే బి కంపేర్డ్ టు ఎ బెలూన్.
1: దీంతో నాది నా వారు అనేటువంటి ప్రేమను సంకుచితంగా నింపుకుంటున్నాం.
0: వీఆర్ filling ourselves with the air of myself and my people.
1: అందరి యందు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి విశాలమైనటువంటి ప్రేమ తత్వాన్ని నింపుకోవాలి.
0: ఇట్ ఇస్ నెసరీ టు ఫిల్ ourselves విత్ లవ్ విచ్ ఇస్ బ్రాడ్ మైండెడ్.
1: ఈ ప్రేమ తత్వాన్ని నింపుకుంటూ నింపుకుంటూ నింపుకుంటూ పోయేటప్పటికే ఈ సంకుచితమైనటువంటి భావము బస్ట్ అయిపోతుంది.
0: యాజ్ యు గో ఆన్ ఫిల్లింగ్ యువర్ సెల్ఫ్ విత్ లవ్ ది నారో
1: మైండెడ్ ప్రేమలో ఇది లీనమైపోతుంది.
0: This will merge into infinite love.
1: దీనిని ముక్తి, మోక్షము, లిబరేషను అని అనేక పేర్లుగా చెప్పుకుంటూ వస్తారు.
0: The same thing has been called in a number of words and names called ముక్తి, మోక్షము, లిబరేషన్.
1: సరైనటువంటి ఒక పేరు ఏమిటంటే సాలోక్ సాయుధ్యము అని.
0: ది కరెక్ట్ నేమ్ ఈజ్ సాయుధ్య.
1: సాయుధ్యం అనగా ఒక నది ప్రవహించింది.
0: సాయుధ్య మేబీ ఇల్లస్ట్రేటెడ్
1: ప్రవహించి ప్రవహించి ప్రవహించి సముద్రంలో లీనమైపోయింది.
0: మేబీ ఇల్లస్ట్రేటెడ్ బై ది ఫ్లో ఆఫ్ ఎ రివర్ మర్జింగ్ ఇన్ టు ఓషన్.
1: ఈ లీనమైనటువంటి యొక్క నది తిరిగి వెనుకకు రాదు.
0: ద రివర్ వన్స్ ఇట్ మర్జెస్ ఇన్ టు ఓషన్
1: సముద్రంలో లీనమైపోయింది. ఇదే సాయుధ్యం.
0: ఇట్ హాస్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ ఓషన్. దిస్ ఇస్ సాయుధ్య.
1: కనుక ఒక్కతూరి భగవత్ తత్వంలో మనం చేరితే ఇంక తిరిగి అది వెనుకకు రాకూడదు.
0: వన్స్ వీ మర్జ్ ఇన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ సుప్రీం డివినిటీ దేర్ విల్
1: బి నో అల్పత్వమైనటువంటి ఒక జీవితమైన కూడాను
0: అవర్ లైఫ్ మేబీ వెరీ
1: ఆ భగవంతుతో ఐక్యము గావించినప్పుడు
0: ఇఫ్ ఇట్ బికమ్స్
1: అనంతత్వంగా రూపొందుతుంది.
0: దెన్ ఇట్ ఆల్సో బికమ్స్ ఇన్ఫినిటీ.
1: చేతి ఎందుకున్నటువంటి ఒక బిందువు నీరును సముద్రంలో చేర్చినప్పుడు ఆ సముద్ర ఆకారమే పొందిపోతుంది బిందువు కూడా.
0: వెన్ యూ త్రో ఏ డ్రాప్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ యువర్ పామ్ ఇన్ టు ద ఓషన్ దిస్ డ్రాప్ ఆల్సో
1: బికమ్స్ ఆ సముద్రంలో చేర్చకుండా కేవలం నీ చేతి అంది ఉంచుకున్నప్పుడు కొన్ని నిమిషం లోపల అది ఆవిరిగా మారిపోతుంది.
0: Without merging this drop into ocean, if you keep it in your palm, it evaporates in no time.
1: కనుకని మానవుడు దైవత్వంతో చేరినటువంటి ఒక జీవితం అంతా కూడాను కేవలం ఆవిరిగా మారిపోతుండాలి. తిరిగి పునరపిజననం, పునరపి మరణం.
0: Human life which is not merged in divinity will result in the cycle of birth and death.
1: ఏ ప్రేమ బిందువు ఏ పరమాత్మ అనేటువంటి సముద్రంలో చేరుతుందో అది తిరిగి వెనుకకు రాదు.
0: That life principle which is merged into the principle of
1: divinity punarjanma nagadyati annaru.
0: That means there will no more birth.
1: Tirigi raadu,
0: it will not come back again.
1: Deeniki aneka paryayalu cheppanu meeku.
0: I have told a number of times.
1: జ్ఞానము జ్ఞానం అంటే జ్ఞానం ఎక్కడ నుంచి వస్తుంది?
0: When you say wisdom, wisdom,
1: ఇది బ్రహ్మ జ్ఞానం, దైవ జ్ఞానము అనుకుంటున్నాం.
0: We think that this wisdom is
1: ప్రత్యేకంగా మనం సంపాదించేటువంటిది కాదు.
0: Wisdom cannot be earned.
1: మనమే జ్ఞాన స్వరూపము.
0: We are the very embodiment of wisdom.
1: మనమల్ని ఆవరించినటువంటి యొక్క దీనిని మనం దూరం గావించుకున్నప్పుడు జ్ఞాన స్వరూపం అందులోనే ప్రకాశిస్తుంది.
0: If we remove the ignorance which is covering us, we shine forth as wisdom itself.
1: ప్యాడీ ఉంటుండాలి.
0: There is paddy.
1: వడ్లు.
0: There is paddy.
1: ఈ వడ్ల పైన, వడ్లంటే ఏమిటి? బియ్యం పైన కప్పుకున్నటువంటి యొక్క పొట్టు ఉండినంత వరకు వడ్లు.
0: You call it paddy as long as there is husk covering rice.
1: ఈ పొట్టును తీసేస్తే అది బియ్యమే.
0: యూ రిమూవ్ ది హస్క్, ఇట్ బికమ్స్ రైస్.
1: బియ్యం వేరు, వడ్లు వేరు కాదు.
0: రైస్ అండ్ ప్యాడీ ఆర్ నాట్ ఒకటే. దే ఆర్ వన్ అండ్ ది సేమ్.
1: అదే విధంగానే
0: సిమిలర్లీ
1: జ్ఞానం అనేటువంటి నీ పైన,
0: యూ హూ ఇస్ ది విజ్డమ్, ఇట్
1: జగత్ అనేటువంటి పొట్టు కప్పుకొని ఉంటుండాలి.
0: యు ఆర్ కవర్డ్ బై
1: ఈ జగత్ అనేటువంటి అభిమానం అనే పొట్టును తీసేస్తే నీవే జ్ఞాన స్వరూపుడు. ఇది కొత్తగా సంపాదించింది కాదు.
0: గివ్ అప్ ది అటాచ్మెంట్ ఇన్ ది ఇగ్నోరెన్స్ ఆఫ్ ది వర్ల్డ్నెస్, యూ షైన్ యాజ్ విజ్డమ్ ఇట్ సెల్ఫ్.
1: కనుకనే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నాడు.
0: దట్ ఈస్ వై ఇట్ ఇస్ సెడ్ సత్యం.
1: చాలా మంది గ్రంథ పరిచయం చేతను, గురువుల చేతను జ్ఞానాన్ని మనం ఆర్జించాలని, జ్ఞానాన్ని సంపాదించుకోవాలని కోరుతున్నాం. ఇది చాలా వెర్రితనం.
0: మెనీ పీపుల్ ఆస్పైర్ టు గెట్ విజ్డమ్ త్రూ ప్రిసెప్టర్స్, త్రూ బుక్స్. దిస్ ఇగ్నోరెన్స్.
1: కనుకనే నమోక్షో నవస పుష్టి నపాతాళే నపూతలే అజ్ఞాన హృదయ గ్రంథే నాసే ఇది మోక్ష. నమోచ్చే నవస పుష్టి నపాతాళే నభూతలే ఆకాశం నుండి ఉట్టిపడదు వర్షం వలే జ్ఞానం.
0: విజ్డమ్ విల్ నాట్ డ్రాప్ డౌన్ లైక్ రెయిన్ ఫ్రమ్ ది
1: భూమిలో రవి తీసినట్టుగా నీరు స్ప్రింగ్ అనేటువంటిదిగా రాదు.
0: ఇట్ డజంట్ లైక్ కమ్ లైక్ వాటర్ ఫ్రమ్ ఎ స్ప్రింగ్ ఫ్రమ్ ది బబుల్స్ ఆఫ్ ఎర్త్.
1: ఏదో పాలను పెరుగుగా మార్చినట్టుగా దీన్ని మార్చుకుందామనేటువంటి కాదు ఇది.
0: ఇట్ ఈస్ నాట్ లైక్ కన్వర్టింగ్ మిల్క్ ఇన్ టు కర్డ్స్.
1: అజ్ఞాన హృదయ గ్రంథే నాసే ఇది ఇతి మోక్షః.
0: If you break the tie of ignorance in
1: your heart, మన కప్పుకున్నటువంటి ఈ అజ్ఞానం అనేటువంటి దేహభ్రాంతి అనేటువంటి ఈ యొక్క పొట్టును మనం తీసివేయాలి.
0: యూ హ్యావ్ టు రిమూవ్ ది హస్క్ ఆఫ్ ఇగ్నోరెన్స్ విచ్ ఇస్ కవరింగ్ యువర్ బాడీ.
1: మనమే అవుతున్నాము. స్వయప్రకాశమే జ్ఞానము.
0: వీఆర్ విజ్డమ్ ఇట్ సెల్ఫ్. వీ షైన్ ఫోర్త్ రెస్పాండెంట్లీ స్పాంటేనియస్లీ.
1: కలో యొక్క దివ్యాత్మ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ.
1: జ్ఞానం అనేటువంటిది కేవలం సంపాదించుకునేటువంటిది కాదు.
0: విజ్డమ్ కెనాట్ బి ఎర్న్డ్.
1: ఇది కేవలము ప్రాకృతమైనటువంటి జ్ఞానాన్ని కొంతవరకు మనం సంపాదించుకోవాలి.
0: ఓన్లీ నాలెడ్జ్ కెన్ బి అక్వైర్డ్.
1: ఇదే విద్యా జ్ఞానం.
0: దట్ ఈస్ ది టైప్ ఆఫ్
1: ఇది విద్యా జ్ఞానం కూడా కాదు, అవిజ్ఞా జ్ఞానమే.
0: దిస్ ఈస్ నాట్ ఈవెన్ నాలెడ్జ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఇలాంటి విద్యలు అన్ని కూడా మనం ప్రాకృతంగా మనం ఆర్జిస్తున్నాం.
0: ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఆర్ ఆల్ ఓన్లీ నాలెడ్జ్.
1: ఇది అంతా కూడా ప్రాకృతమైనటువంటి జ్ఞానమే.
0: దిస్ ఇస్ ఆల్ నాలెడ్జ్ రిలేటెడ్ టు ద వరల్డ్.
1: వాళ్ళని గురించి, రసాయనాన్ని గురించి, చెట్లను గురించి, ఇవన్నీ ప్రకృతిలో ఉండేటువంటి వారిని గురించి చెప్పటమే.
0: వెదర్ ఇట్ ఇస్ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్ బాటనీ, దిస్ ఆర్ ఆల్ రిలేటింగ్ టు ది వరల్డ్లీ ఆబ్జెక్ట్స్.
1: ఇది ప్రాకృతమైన జ్ఞానమే కానీ ఆత్మజ్ఞానం కాదే.
0: దిస్ ఆల్ ది
1: ప్రాకృతిక జ్ఞానం అనేటువంటిది బయట ఉండేటువంటిది కానీ లోపల ఉండేటువంటిది కాదు.
0: ఆల్ దిస్ వరల్డ్లీ నాలెడ్జ్ ఈజ్ అవుట్ సైడ్ ఆఫ్.
1: అయితే లోపల జ్ఞానం ఏమిటి అని మనం విచారించినప్పుడు,
0: వాట్ ఈస్ నాలెడ్జ్ ఇన్ సైడ్ యూ?
1: బయట ఉన్నదంతా కూడా లోపల నుంచి వచ్చినదే అనే సత్యాన్ని గుర్తించాలి.
0: వాట్ ఎవర్ యూ సీ రిఫ్లెక్ట్స్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్ ఓన్లీ.
1: నా లోనున్నటువంటిదే బయట కనిపిస్తుంది అనే సత్యాన్ని గుర్తించడమే జ్ఞానం.
0: విజ్డమ్ లైస్ ఇన్ రికగ్నైజింగ్ వాట్ ఎవర్ యూ సీ రిఫ్లెక్ట్స్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్.
1: కానీ ఈ జ్ఞానం మరింత ఒక అజ్ఞానంగా రూపొందుతూ వచ్చింది.
0: బట్ దిస్ విజ్డమ్ ఈజ్ ఆల్సో బికమింగ్
1: ప్రకృతిలో ప్రవేశిస్తున్నా నేను సాధన వల్ల అనుకుంటారు.
0: దే థింక్
2: that through sadhana I have entered into the world.
1: Chala tappu.
2: This is a great mistake.
1: ఇది జ్ఞానమే కాదు.
2: This is not wisdom at all.
1: నీవు ప్రకృతి నుంచి పరమాత్మలో ప్రవేశించడం లేదు.
2: You are not traveling from nature to God.
1: పరమాత్మ నుండియే ప్రకృతిలో ప్రవేశించావు.
2: You have entered into the world from God.
1: సత్యాన్ని గుర్తించాలి.
2: You have to recognize this truth.
1: బయట నుంచి నీవు తల్లి గర్భంలో చేరటం లేదు.
2: You are not joining
1: తల్లి గర్భం నుండి నీవు బయటకు వస్తున్నావు.
2: You are coming from the womb of the mother, not going from outside.
1: కనుక సౌరము కూడాను బయట నుండి లోపల వచ్చిందా అనుకున్నావు? కాదు, లోపల నుండి బయట వస్తుండాలి.
2: It is ignorance to think that things are coming from outside. No, from inside out. This is real wisdom.
1: సర్వము నీయందే ఉంటుండాలి.
2: Everything is from
1: you. నీలో లేనటువంటిది నీవు తెప్పించుకోవడానికి వీలు కాదు.
2: What is not within you cannot be acquired.
1: ఇది కొత్తగా సంపాదించేటువంటిది కాదు.
2: This is not something which is earned.
1: డబ్బించుకునేటువంటిది కాదు.
2: It cannot be bought by money.
1: నుంచి గిఫ్ట్ తీసుకునేటువంటిది కాదు.
2: It cannot be also purchased.
1: కంపెనీ నుంచి సప్లై చేసేటువంటిది కాదు.
2: It cannot be supplied from factories.
1: హృదయం నుండి ఆవిర్భవించేటువంటిది జ్ఞానం.
2: It emerges and emanates from heart. That is
1: జ్ఞానమే బ్రహ్మ జ్ఞానము.
2: That wisdom alone is wisdom of Brahma.
1: కేవలం వాక్య జ్ఞానము, పద జ్ఞానము, గ్రంథ జ్ఞానము ఇవన్నీ అజ్ఞానములే.
2: Knowledge of words, knowledge of sentences, knowledge of book is all ignorance.
1: ఇవన్నీ ప్రకృతిని కేవలము ఒక మోసగింపజేసేటువంటి జ్ఞానము.
2: All this knowledge is knowledge which can delude you and fill you.
1: ప్రపంచాన్ని కూడా కాదు తాను మోసగించ తనం తాను మోసగించుకునేటువంటి జ్ఞానం.
2: This knowledge is only an act of self-deceit. You are not deceiving even the world.
1: కనుక కొన్ని శ్లోకములు చెప్పినంత మాత్రమే వాటిని జ్ఞానం కాదు.
2: Mere recitation of a few
1: slokas ichinatha matrame gnani kaadu.
2: Giving speeches will not represent wisdom.
1: Evadu aacharinchi anubhavinchi aanandistado vaade gnani.
2: Whoever practices, enjoys and experiences alone is a wise one.
1: Bhagavantuni gurinchi enno cheptuntaru upanyasalu.
2: So many people giving discourses about God.
1: Kaani nijanga vicharana chesthe aa bhagavat gunamulu vaallalo kinchittaina kanipinchavu.
2: If you carefully examine, you can't find the divine quality in them even for sample.
1: ఇది నిజమైన జ్ఞానం కాదు.
2: దిస్ కెనాట్ బి రియల్ విజ్డమ్.
1: ఎందుకనగా తనలోనే కావలసినంత దోషం ఉంటుంది.
2: బికాస్ దేర్ ఇస్ డిఫెక్ట్ ఇన్ ది పర్సన్ హూ ఇస్ డిస్కోర్సింగ్.
1: చక్కని ఉదాహరణ ఒక బైబిల్లో కథ ఉంటుంది.
2: దేర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ ఇలస్ట్రేషన్ ఫ్రమ్ బైబిల్.
1: జీసస్ మార్గంలో నడుస్తూ వచ్చాడు.
2: జీసస్ వాస్ వాకింగ్.
1: మధ్య మార్గంలో ఒక వనితను అనేక మంది రాళ్లతో కొడుతూ వస్తున్నారు.
2: ఎ నంబర్ ఆఫ్ పీపుల్ వర్ థ్రోయింగ్ స్టోన్స్ అట్ హిమ్.
1: అప్పుడు జీసస్ అక్కడ నిలిచి
2: Jesus stood there for a
1: minute. ఈ స్త్రీని ఎందుకు మీరు రాళ్లతో కొడుతున్నారన్నారు.
2: Jesus asked, why are you beating this woman through with the stones?
1: ఆమె చాలా తప్పు పని చేసింది అన్నారు.
2: They said that she has committed a great sin.
1: ఆ నిజమే, తప్పు పని చేసింది.
2: True, she has committed a sin.
1: మీలో ఎవరు కూడా ఈ తప్పు పని చేయని వారు ఎవరైనా ఉంటే వాళ్ళు రాండి, ఆమె పైన రాళ్లు విసిరండి.
2: If there is anyone among you who has not committed this sin, come forward, let me see.
1: మీరందరూ లోలోపల తప్పు పని చేస్తున్నారు.
2: You are committing these sins in
1: the bahinga tappu pani chesindi.
2: She has done that
1: tappu tappe lopala kaani baita kaani.
2: Sin is a sin.
1: Ilanti tappunu meero pettukoni yemina raalata vesiranadaniki em adhikaram undi meeku?
2: Committing internally so many sins, how can you throw stones at her for committing a sin?
1: Ade vidhangani తనలో కావలసిన దోషాలు పెట్టుకుని దైవ గుణములు తనలో లేకుండా దైవత్వాన్ని గురించి చెప్పడం అంటే ఇది కేవలము తన ఒక దోషుడేనే చెప్పవచ్చు. దైవత్వాన్ని గురించి చెప్పేటువంటి విషయంలో ఒకటి రెండైనా దైవ గుణాలు తనలో పెట్టుకోవాలి.
2: A person who speaks about God should practice at least one or two.
1: దైవ గుణమే మంగళకరమైనటువంటి గుణం.
2: That divine quality alone is auspicious.
1: అట్టి మంగళకరమైనటువంటి గుణములను పెంచుకునేటువంటి రాత్రే శివరాత్రి.
2: That night when you foster such divine qualities is శివరాత్రి.
1: కేవలం విన్నంత వరకు విని తిరిగి బయటపోతానే అపగుణములంతా కూడా మనం చేర్చుకుంటే ఇది శివరాత్రికి సంబంధించినట్టు కాదు, శివరాత్రి అని చెప్పొచ్చు.
2: Hearing sacred things very pleasantly and going out and filling yourself with bad
1: qualities,
2: it will be Shivaratri, not Shivaratri.
1: ee naadu lokareethi gavanam deenni pochukunnappudu mangalam ante emiti?
2: What do you mean by auspiciousness?
1: Shivasa nishwasamuto jeevincheetundi tattvamu ini subhamu antaru.
2: A life which lives on breathing,
1: shivasa nishwasalu maalinappudu idi shavamu antaru.
2: If a person cannot breathe, you call him a corpse.
1: కాబట్టి శివమునకు శవమునకు ఉండేటువంటి వ్యత్యాసం ఏమిటి?
2: What is the difference between శివం అండ్ శవం?
1: శివం అనగా ఉచ్ఛ్వాస నిశ్వాసములు విడిచటం.
2: శివం రెఫర్స్ టు బ్రీతింగ్.
1: ఇది శుభమవుతుంది.
2: హౌ కెన్ దిస్ బికమ్ ఆస్పీషియస్
1: అనగా ఇది ఆత్మబోధ సలుపుతూ ఉంటుండాలి ఈ విశ్వాస నిశ్వాసంలో.
2: దిస్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్ ఈస్ టీచింగ్ అబౌట్ ఆత్మ.
1: ఏ విధంగా బోధ చేస్తుంది?
2: హౌ ఇస్ ఇట్ టీచింగ్ అబౌట్ ఆత్మ?
1: సో హం అని ఉచ్ఛ్వాస నిశ్వాసం సో హం నేనే అది అనేటువంటి యొక్క జ్ఞానబోధ చేస్తుంటారు.
2: వెన్ యూఆర్ బ్రీదింగ్ వెన్ యూఆర్ ఇన్హేలింగ్ యూ సే సో అండ్ వెన్ యూఆర్ ఎక్సేలింగ్ యూ సే అహం యూ సో హం ఐ ఆమ్
1: సో అనగా దట్ మీన్స్ గాడ్.
2: సో స్టాండ్స్ ఫర్ దట్
1: అహం నేనే.
2: అహం స్టాండ్స్ ఫర్ ఐ.
1: కాబట్టి నేనే దైవము నేనే దైవము ఐఆమ్ గాడ్ ఐఆమ్ గాడ్ ఐఆమ్ గాడ్ అని స్మరిస్తుండాలి ఉచ్ఛ్వాసం.
2: దిస్ బ్రీతింగ్ టీచర్స్ యూ దట్ ఐఆమ్ గాడ్ ఐఎమ్ గాడ్ ఐఎమ్ గాడ్.
1: కనుక ఐఆమ్ గాడ్ అనేటువంటిది మంగళం.
2: సో దిస్ మెన్షనింగ్ ఐఆమ్ గాడ్
1: ఎప్పుడు ఐఆమ్ గాడ్ అనేటువంటిది నిలిచిపోతుందో అదే అమంగళం.
2: ది మోమెంట్ యు స్టాప్ టెలింగ్ ఐఎమ్ గాడ్ ఇట్ ఈస్ ఇరాస్పిషియస్.
1: అటుది నిలిచిపోయినటువంటిది శవము అటుది ఉచ్ఛసించేటువంటిది శివం.
2: వెన్ దేర్ ఇస్ బ్రీతింగ్ ఇట్ ఈస్ ఎ లైఫ్. వెన్ బ్రీతింగ్ స్టాప్స్ ఇట్ బికమ్స్ ఎ కార్ప్స్.
1: కేవలం దేహంతో ఉండినంత మాత్రమే కాదు.
2: If you are having a mere physical body,
1: దారిని కొట్టే రత్నకారుడు నిరంతరము చెడ్డ పనులు చేస్తూ వచ్చాడు. కానీ మహర్షి ఉపదేశం చేత రావణామాన్ని స్మరిస్తూ వచ్చాడు.
2: హీ బిగాన్ రిపీటింగ్ ది నేమ్ ఆఫ్ రామ.
1: దేహాన్ని మరచి రామ్ రామ్ రామ్ రామ్ అని రామనామాన్ని చింతిస్తూ వచ్చాడు.
2: హీ గేవ్ అప్ హిస్ బాడీ కాన్షియస్నెస్ బిగాన్ రిపీటింగ్ ది నేమ్ రామ్.
1: దేహం పైన పుట్టలు పుట్టాయి.
2: దిస్ ఫిజికల్ బాడీ వాజ్ కవర్డ్ విత్ యాంట్ హిల్స్.
1: కానీ రామనామం జరుగుతూనే ఉంటుండాలి.
2: బట్ హీ కంటిన్యూ టు చాంట్ ది నేమ్ ఆఫ్ రామ.
1: అతనే శ్లోకదాతగా మారాడు.
2: దట్ ఈస్ ద వన్ హూ హాస్ రిటన్ రామాయణం.
1: శ్లోకదాత ఎట్లయిపోయినాడు?
2: హౌ డిడ్ హి బికమ్ ది కింగ్?
1: శ్లోకదాతను చింతించడం చేతనే శ్లోకదాతగా మారాడు.
2: హీ బికేమ్ ద మాస్టర్ ఆఫ్ శ్లోక బికాస్ హీ రిపీటెడ్ ది నేమ్ ఆఫ్
1: శ్లోకదాత. రామ్ రామ్ రామ్ రామ్ ఈ రామచింతన దేహాన్ని మరచి కూడా స్మరిస్తూ వచ్చాడు.
2: Forgetting his body, he began chanting the name of Rama, who is the Lord of the universe.
1: Kanuka, hero becomes zero if forgets God.
2: If you forget God, hero becomes zero.
1: Lokamlo goppa peru pratishthalaga undetunte varu undachunu.
2: There may be people who have got
1: high reputation. Kani daivanni marchipothe vadu zero ne.
2: If they forget God, they are as good as dead.
1: Loka prakhyatulu edi lekapoyinappudiki ni rattakaranavane adavulo sanchirinchetundi ekakiga undinappudiki atanu lokadataga maaripoyadu.
2: Even if one does not have a reputation of the world, even if he is in the forest,
1: zero sthayi undinattu vaadu hero sthayiki vellaadu.
2: He was in the stage of zero. He reached the stage of hero.
1: Kanuka daivatvanni chintinchetundi yokka diname Shivaratri.
2: That day when you chant the name of God is Shivaratri.
1: కనుక ఒక్క సంవత్సరానికి ఒక్క పర్యాయం మాత్రమే కాదు శివరాత్రి.
2: శివరాత్రి డజంట్ కమ్ వన్స్ ఇన్ ఏ ఇయర్.
1: ప్రతి రాత్రి కూడా శివరాత్రిగానే ఉంటుండాలి.
2: ఎవ్రీ నైట్ ఈజ్ బేసికల్లీ.
1: రాత్రి అంతా కూడా మీరు భగవంతుని నామస్మరణ చేయకపోయినప్పటికీ లేచే సమయంలో ఒక పర్యాయమైన పండుకునే సమయంలో ఒక పర్యాయమైన భగవత్ నామాన్ని స్మరించి పండుకోవటం భగవత్ నామాన్ని స్మరించి లేచటం ఇదే ఒక శివరాత్రిగా ఉంటుంది.
2: ఈవెన్ ఇఫ్ యూ కెనాట్ చాంట్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్ త్రూఅవుట్ ద నైట్, వెన్ యూ గో టు బెడ్ యూ కెన్ చాంట్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్. When you get up from the bed, you can chant the name of the Lord. Thus you can convert that night into Shivaratri.
1: Oka vittanalu manam bhoomilo challutuntam.
2: You sow a seed in the earth.
1: Vittanalu challe samilo ee vittanam itte padali atte padali ani em ledu. Edo dantlo vesthe ettaina mokka vastundadi.
2: When you sow the seed, you don't think of its positioning. You simply sow the seed, you expect that to become.
1: Adhe reetigane నీవు ఆ రాత్రంతా ఏదో ఒక విధంగా భగవంతుని చింతిస్తూ ఉంటుంటే తప్పక అది మొక్కగా మరిచి అదే వృక్షంగా రూపొందుతుంది.
2: సిమిలర్లీ వెన్ యూ గో ఆన్ చాంటింగ్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్ త్రూ అవుట్ ద నైట్ ఇన్ సమ్ ఫార్మ్ ఆర్ ది అదర్ ఇట్ విల్ గ్రో ఇన్ టు ఎ ట్రీ అండ్ ఈల్డ్ ఫ్రూట్స్ ఆఫ్ లిబరేషన్.
1: తండ్రి కొడుకు శివరాత్రి శివదేవాలయానికి వెళ్లారు ఒక పూజల కోసం.
2: ఫాదర్ అండ్ సన్ వెంట్ టు ఎ టెంపుల్ ఆఫ్ శివ.
1: కుమారుడు చెప్పాడు తండ్రి, నాయన ఆ మంత్రాలు చెప్పుకుంటారు, ఆ మంత్రాలు చక్కగా నీ వింటూ ఆ భగవంతుని చూసుకుంటూ నామస్మరణ చేసుకుంటున్నావని.
2: ఫాదర్
1: నీ దృష్టి అంతా కూడా భగవంతుని పైన నిలుపమన్నాడు.
2: ఫాదర్ ఆస్కర్ ది సన్ టు ఫిక్స్ హిస్ విజన్ ఆన్ గాడ్ అండ్ అబ్జర్వ్ ది చారి.
1: ఆ పూజారి పూజ చేసి చేసి చేసేసి ఆయన తూగుతూ వచ్చాడు.
2: అండ్ యాజ్ ది స్టార్టింగ్ వాజ్ గోయింగ్ ఆన్ హి వాజ్ లుకింగ్.
1: ఈ తండ్రి కూడా చక్కగా అర్ధ నిద్ర చేశాడు.
2: ఫాదర్ ఆల్సో స్లెప్ట్ ఆఫ్.
1: కానీ ఆ పిల్లవాడు ఉంటున్నాడు.
2: But the boy was
1: ఆ పిల్లవాడు ఏం చేస్తున్నాడు? మంత్రాలా లేవు, పూజలా జరగటం లేదు, కొద్దిసేపు అట్లే కూర్చున్నాడు.
2: There was no puja being conducted because the priest himself slept off.
1: But he was watching.
2: And there were some
1: items. A rat came.
2: అది
1: వచ్చి ప్రతి పండును కోసుకొని కొనుక్కొని తినిపోతుండాలి.
2: A rat came repeatedly and started tasting the food which was kept as
1: ఈ పిల్లవాడు చింతిస్తున్నాడు, భగవంతుని కోసం పెట్టినటువంటి నైవేద్యము ఎలక తింటుండాది, భగవంతుని కోసం పెట్టినటువంటి ఫలము ఎలక తింటుండాది అని ఇదే చింతనలోనే వాడు ఉంటున్నాడు పాపం.
2: దిస్ బాయ్ బిగాన్ అబ్జర్వింగ్ అండ్ రిపీటింగ్ ఫుడ్ విచ్ వాజ్ మెంట్ ఫర్ గాడ్ ఈజ్ బీయింగ్ ఈటన్ అవే బై ర్యాట్.
1: ఈ ఎలక పోవటము, ఎలక రావటము,
2: దిస్ ర్యాట్ వాజ్ గోయింగ్ అవే కమింగ్ బ్యాక్ అగైన్ టు టేక్ ఫుడ్.
1: ఈ పిల్లవాడు అయ్యో భగవంతునికి పెట్టినటువంటి నైవేద్యం ఎలక తింటుండదే, భగవంతుడు తింటం లేదే, భగవంతుడు ఇదే చింతనలో ఉంటున్నాడు.
2: విత్ ఎవరీ మూమెంట్ ఆఫ్ ది ర్యాట్ దిస్ బాయ్
1: వాడి జన్మ సార్థకం అయిపోయింది.
2: దిస్ బాయ్స్ లైఫ్ వాజ్
1: పూజ చేసిన పూజారి జన్మ కానీ, చేయించినటువంటి అధిపతి జన్మ కానీ, చూచినటువంటి ప్రజల జన్మ కానీ తరించలేదు.
2: ద ప్రీస్ట్ హూ వాజ్ సపోజ్డ్ టు పర్ఫార్మ్ పూజ,
1: ఏదో రీతిగా భగవత్ చింతన అక్కడ జరగాలి.
2: What is important is the reflection about God and his
1: name. Kontha mandi em untadante vaari bhavam anta maraku prakruti yokka drishyam pai untadi.
2: There are other people who keep their vision on the worldly things.
1: Oka 5 mandi pillalni pettukoni oka teacher vaalaku bodha chestu vachadu.
2: There was a teacher who was teaching some 5 students.
1: Aa teacher illu chaala paata illu.
2: This teacher had a very old house.
1: Idini edo anni cheptunnadu, lekkalu cheptunna, ekkala cheptunnadu.
2: This teacher was teaching a number of things.
1: వీళ్ళందరూ చక్కగా వింటున్నారు.
2: The students were careful.
1: ఒక పిల్లవాడు ఉంటున్నాడు.
2: There was one among them.
1: ఆ యొక్క పండితుడి ఇంట్లో నుంచి ఒక గూట్లో నుంచి ఎలక రావటము పోవటము, రావటము పోవటము జరుగుతుండాలి.
2: This boy was watching the movement of a rat coming.
1: కనిపెట్టాడు ఈ టీచరు.
2: The teacher watched the boy.
1: ఏంట్రా నేను చెప్పిందంతా లోపల చేరిందా లేదా, లోపల చేరిందా లేదా అని అన్నాడు.
2: This teacher asked the boy, Boy, I've been teaching you many things.
1: వాడి చింతంతా ఎలక పైన ఉంటుండాలి. దీనికి జవాబు ఏమి చెప్తున్నాడు, అంతా పోయింది సార్, తోక మాత్రం బయట ఉంది అన్నాడు.
2: దిస్ బాయ్ వాజ్ వాచింగ్ మూమెంట్ ఆఫ్ ర్యాట్. ది ర్యాట్ హాస్ గోన్.
1: ఏం చెప్పింది నీ తల్లో చేరిందా లేదా అంటే, వాడు ఎలక మాత్రం లోపల చేరింది, తను తోక మాత్రం బయట ఉంది
2: అంటే.
1: ఒక్కొక్కరి చింత ఒక్కొక్క రకంగా ఉంటాయి, లోకం భిన్నలు వచ్చి.
2: వెన్ ది టీచర్ ఆస్క్డ్ ది బాయ్, హ్యావ్ యూ అండర్స్టూడ్ వాట్ ఐ హావ్ టోల్డ్, హ్యాస్ ఇట్ ఎంటర్డ్ ఇంటు యువర్ హెడ్?
1: ఆధ్యాత్మిక మార్గంలో కూడాను అనేక రకమైనటువంటి యొక్క భిన్న భావాలంతా వ్యక్తులు ఎందుకు ఆవిర్భవిస్తుంటాయి.
2: ఇన్ దిస్ వే డిఫరెంట్ పీపుల్ విల్ హ్యావ్ డిఫరెంట్ థాట్స్ వెన్ దే ఆర్.
1: ఎన్ని భావములు ఆవిర్భవించినప్పటికీ భగవత్ ప్రేమ ఎందు మాత్రము ఒక ఏకాగ్రత ఉంటుండాలి.
2: వాట్ ఎవర్ ఫీలింగ్ యూ మే గెట్, ఫిక్స్ యువర్ విజన్ ఆన్ గాడ్.
1: కనుక ఆ ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి.
2: డెవలప్ లవ్ ఇన్ యూ.
1: భగవంతుని పైన ప్రేమను మరల్చడమే భక్తి.
2: Directing love towards God
1: మన ప్రేమను జగత్తు పైన మరల్చడమే అభిమానం.
2: Directing it towards the world is attachment.
1: కనుక అభిమానములకు ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంటుండాలి.
2: There is a lot of difference between అభిమాన and ప్రేమ.
1: భగవంతుని పైన ప్రేమ మరల్చక ఇంక ఎన్ని విధాలుగా నీ ఉండినప్పటికీ ఇదంతా అభిమానమే, మోహమే.
2: Without diverting your love towards God, you may turn it towards anyone else and anything else.
1: కనుక మోహము నాశనం కావాలంటే నీ ప్రేమను భగవంతుని పైన మరల్చాలి.
2: If you want to destroy your infatuation, turn your love towards God.
1: అదే నిజమైనటువంటి భక్తి.
2: That is true devotion.
1: కనుక ఈ రాత్రి అంతయి కూడాను చక్కగా మనసు నిలిపి చేతనైనంత వరకు కూడాను భగవత్ నామస్మరణ చేయండి.
2: You go on chanting the name of God throughout the night as far as you can.
1: భజన చేత ఎంతైనా కూడా జన్మ సార్థకం అవుతుంది.
2: Through singing of bhajans you can sanctify your life to any extent.
1: భజన బినా సుఖ

0: Om Sri Sai Ram, invoking Bhagwan's divine blessings. Tomorrow is the second day of cultural offerings at Prashanti Nilayam by the devotees from South Africa belonging to the Zone 9 countries of Sri Satya Sai Global Council. The morning session in Sai Kulwant Hall will commence at 8 o'clock with Vedam chanting. At 8:30, a devotional music program will be offered by Mr. Karthigesan Pillai and his team of fellow musicians. The morning session in Sai Kulwant Hall will conclude with bhajans and mangalarti, followed by Bhagwan's Divya Darshan. The evening session in Sai Kulwant Hall will commence at 4:30 with Vedam chanting. At 4:50, the National Council President of South Africa, Sri Satya Sai Global Council, Mr. Rubin Naidu, will be addressing the August gathering. The talk will be followed by a drama presentation titled Across the Ages Through Time and Truth by the Bal Vikas children from South Africa. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: ఓం శ్రీ సాయిరామ్. స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్లో జోన్ 9కి చెందిన సౌత్ ఆఫ్రికా దేశం నుండి విచ్చేసిన భక్తులచే 2 రోజుల సాంస్కృతిక కార్యక్రమాల సమర్పణలో భాగంగా రేపటి 2వ రోజున సాయి కల్వంత్ సభామండపంలో ఉదయం కార్యక్రమం 8 గంటలకు వేద పట్టణంతో ప్రారంభమవుతుంది. 8:30 శ్రీ కార్తికేయన్ పిల్లై మరియు బృందం భక్తి సంగీత కార్యక్రమాన్ని సమర్పిస్తారు. రేపటి ఉదయం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియను. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. సాయి కల్వంత్ సభామండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం 4:30 వేద పట్టణంతో ప్రారంభమవుతుంది. 4:50 శ్రీ సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్లో సౌత్ ఆఫ్రికా దేశానికి నేషనల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ శ్రీ రుబన్ నాయుడు గారు ప్రసంగిస్తారు. వీరి ప్రసంగానంతరం సౌత్ ఆఫ్రికా దేశానికి చెందిన బాల వికాస్ చిన్నారులు అక్రాస్ ద ఏజెస్ త్రూ టైమ్ అండ్ ట్రూత్ పేరిట నాటికను సమర్పిస్తారు. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

0: వమని చెప్పవే సీతమ్మ తల్లి నను బ్రోవమని చెప్పవే. దాట్ ప్రేయర్ ఇస్ యాక్చువల్లీ అడ్రెస్ టు మదర్ సీత అండ్ సేస్ ఓ మదర్ సీత ప్లీజ్ ఆస్ ద లార్డ్ టు ప్రొటెక్ట్ మీ. సేమ్ రూట్ ఈశ్వరాంబ నందన దోష నివారణ. దాట్స్ ద మదర్ ఇస్ ఆల్సో మదర్ అఫ్ కోర్స్ హియర్ హీ వాజ్ రిఫరింగ్ టు హిజ్ మదర్ అండ్ దేర్ యు గో అండ్ టాక్ టు స్వామీస్ మదర్ ఈశ్వరాంబ నందన దోష నివారణ అండ్ ఐ థింక్ దట్ ఈస్ అ ష్యూర్ షార్ట్ రూట్ అబ్సల్యూట్లీ రైట్. ఐ హావ్ సీన్ ఇట్ ఇన్ ఆఫ్ కోర్స్ మై ఓన్ లైఫ్. ఐ నో ఆఫ్ కేసెస్ వేర్ దేర్ ఇస్ వన్ డే వెన్ మై బ్రదర్ హూ స్టడీడ్ హియర్ ఇన్ స్వామీ స్కూల్ సో సమ్ రీజన్ వై మై మదర్ ఇస్ వెరీ అప్సెట్ దట్ హీ వాజ్ ఆల్సో వెరీ వెరీ అప్సెట్ దట్ ఫర్ సమ్ రీజన్ వాజ్ వెరీ వెరీ అప్సెట్ వెన్ యూ వర్ స్టడీ హియర్ ఇన్ స్వామీ స్కూల్ హీ వాజ్ నాట్ గెటింగ్ ఆపర్చునిటీస్ టు సింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్వామి. అండ్ మై మదర్ వాజ్ వెరీ అప్సెట్ అండ్ వీ యూ నో వీ హడ్ కమ్ హియర్ ఫర్ ఓనమ్ అండ్ వీ ఆర్ ట్రావెలింగ్ బ్యాక్ వీ ఆన్ ద రైల్వే స్టేషన్ ఇన్ బెంగళూరు అండ్ షీ వాజ్ ఇన్సిస్టెంట్లీ ప్రేయింగ్ ఆల్ త్రూ అవుట్ ద సేమ్ ఈవినింగ్ స్వామి కాల్స్ మై బ్రదర్ స్పీక్స్ టు హిమ్ గివ్స్ హిమ్ ఎ రింగ్. సో ఐ థింక్ దట్ థియరీ ఇస్ 100% ట్రూ. సో యూ నో ద అదర్ థింగ్ విచ్ కమ్స్ టు మై మైండ్ ఇస్ ఈశ్వరాంబ నందన దోష నివారణ. సో ఐ థింక్ యూ నో స్వామి ఇస్ దట్ నో శివ ఇన్ ద శక్తి బట్ ఐ నో ది కంపాషన్ ఇన్ హిస్ ఐస్ ఐ బిలీవ్ కమ్స్ ఫ్రమ్ దట్ మదర్ కైండ్ ఆఫ్ థింగ్. ఓకే ఈశ్వరాంబ నందన దోష నివారణ ఇస్ అ వెరీ స్పెషల్ కాంబినేషన్
1: అండ్ సాయి నారాయణ సత్యనారాయణ స్వామి ఇన్ హిస్ చైల్డ్హుడ్ వాస్ గివెన్ దోస్ నేమ్స్
0: ఎగ్జాక్ట్లీ.
1: You know, exactly. when he was being regarded as the son of Ishwaramma, as the little one,
0: you absolutely
1: had him called as Satyanarayana.
0: Yes, and if you see the last one also, Paramaninjana He Shubhanana, again you're ending with the face.
1: Yes.
0: So I think it's a beautiful bhajan, brother, for us.
1: Paramaniranjana Niranjana means one who is blemishless.
0: He is blemishless, absolutely. Parama Niranjana. And you know, I think that's why, because Swami says that what you see in the form of blemishes in others is actually your own blemishes. Yes. Now going by his own theory, he is blemishless. And hence, he becomes Arvinda Lochana.
1: Wow.
0: Because you know, he cannot see. Because he is blemishless, he is incapable of, that's one thing. Finally, we found something which God is incapable of. And that is, you know, not being able to see ill in others. Yes. So putting, like you beautifully put it, because he is Parama Niranjana, he is Arvinda Lochana. And because he is Arvinda Lochana, he automatically becomes Dosha Nivarana. And the fact that he is Ishwarambha Nandanaj, I think, just makes it even easier.
1: Wow. Amazing. I think we can go on for hours just taking these 2-3 lines.
0: Absolutely.
1: Because when you think about it, how much is packed in a bhajan, isn't it?
0: Very true. Very true.
1: And every devotee, I think, should do this exercise. Once you do it, you will really fall in love with this.
0: Absolutely.
1: Or rather, rise in love with this.
0: Absolutely. And I think and to contemplate on Swami's face, beautiful bhajan.
1: Absolutely. And I hope next time we have one more bhajan, we will probably encounter the same words, but these same words would give us a new, completely new meaning just because it's put in a new context.
0: No, I'm sure. Yeah, each bhajan has its value. I think in the case of this bhajan, literally and figuratively, it is face value.
1: Wonderful. Thank you very much, brother.
0: Right, brother. Sai Ram.
1: Sai Ram.
2: So that was Brother Bal Ramchandran, a former student of Bhagwan's university and someone who sang in the divine presence of Bhagwan during his graduation and post-graduation days in the 90s. And now in the last part of this program, let's listen to the complete version of this bhajan as it is sung by the students of Bhagwan's University in the Sanctum Sanctorum of Prashantinilayam.

ಓಂ ಶ್ರೀ ಸಾಯಿರಾಮ್. ಸಕಲ ಲೋಕಜನನಿ ಸಾಯಿಮಾತ ದಿವ್ಯ ಶ್ರೀಚರಣಾರವಿಂದಾಲಕು ಶತಕೋಟಿ ನಮಸ್ಸು ಮಾಂಜಲಲು. ಸ್ವಾಮಿ, ನೀವೇ ಮಾ ತಲ್ಲಿ ತಂಡ್ರಿ ಗುರುವು ದೈವಮು. 1971 నుండి ఎన్నో సంవత్సరముల పాటు ఎడతెరపి లేకుండా ప్రతి సంవత్సరము ఉగాది పర్వదినము నుండి శ్రీరామనవమి వరకు హైదరాబాదుకు వేయించేసి మీ అపూర్వమైన ప్రేమను మా అందరిపై కురిపించారు. మీ ప్రేమకు మీరు అందించిన ఆశీర్వాదములకు అవధులు లేవు స్వామి. ఈనాటి పరమ పవిత్ర పర్తియాత్ర పేరిట ఆ స్మృతులను నెమరు వేసుకుంటూ మీరు నిర్మించిన శివం మందిరాన్ని కర్మభూమి చేసుకుని అనేక సేవా కార్యక్రమాలు చేసుకునే దివ్యావకాశాన్ని అందించిన మీ దర్శన భాగ్యానికై వందలాది భక్తులు హైదరాబాదు నుండి తరలివచ్చాము స్వామి. ఈ ఉగాది పర్వదినాన్ని మీతో జరుపుకునే సదవకాశాన్ని మీ హైదరాబాదు పిల్లలకు ప్రసాదించినందుకు మా హృదయపూర్వక ప్రణామాలు. ఈ ఉగాది మహాపర్వదినాన్ని పురస్కరించు

0: కొని ఈనాడు మీ శివం పిల్లలు త్వమేవ శరణం మమ పేరిట ప్రేమపూర్వక గాన కుసుమాంజలిని మీ దివ్య శ్రీ చరణాల చెంత సమర్పిస్తున్నాము. అది కములకేమి అవి ఎప్పుడైనా కలుగు. వీరు నా భక్తులని ఒక్కరీతి మీ అనుగ్రహమున్న చాలు స్వామి. మీ ఆశీర్వాదమునకై ప్రార్థిస్తూ మీ దివ్య సందేశంతో ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తాము స్వామి.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు మీకు నేనేం చెప్పగలను?
2: వాట్ డు యు వాంట్ ఫ్రమ్ భగవాన్ టుడే?
1: మీ యొక్క దృశ్యమును నేను చూస్తుంటే ఎంతో ఆనందంగా నా హృదయం నిండిపోతుంది.
2: భగవాన్ ఈజ్ వెరీ వెరీ హ్యాపీ.
1: ఇందరి ప్రేమకు నేను పాత్రుడైనానంటే నా యొక్క ఆనందములకు ఎంత మితిమిది
2: ఉండదు.
1: మిమ్మల్ని ఎవరిని కూడా నేను ఆహ్వానించలేదు.
2: భగవాన్ హాస్ నాట్ ఇన్వైటెడ్ ఎనీవన్.
1: కానీ నా ఎందున్నటువంటి ప్రేమనే మిమ్మల్ని అందరినీ ఇప్పుడు ఇన్వైట్ చేసింది.
2: ఇట్ ఈస్ యువర్ లవ్, ఇట్ భగవాన్స్ లవ్ దట్ బ్రాట్ ఆల్ ఆఫ్ యూ హియర్.
1: రెండు కూడా దైవత్వానికి తగినటువంటి ఒక సందేశమే.
2: దిస్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ గాడ్, యువర్ లవ్ అండ్ భగవాన్స్ లవ్.
1: మెసేజ్ అంటే ఏం చెప్పాలి?
2: వాట్ మెసేజ్ ఇస్ టు బి సెండ్?
1: నేను ఇవ్వటము, మీరు పుచ్చుకోవటము.
2: అండ్ భగవాన్ గివ్స్ అండ్ యూ రిసీవ్.
1: మీరు ఇవ్వటము, నేను పుచ్చుకోవటము.
2: అండ్ యూ గివ్, భగవాన్ రిసీవ్.
1: ఇచ్చి పుచ్చుకునేటువంటి సంబంధ బాంధవ్యమే మన ఇరువురికి.
2: This kind of giving and receiving is the relationship between you and God.
1: Sarvabhuta hitam evam. Meerandaru chemanga undali.
2: Let everybody be happy, safe and secure.
1: Anandanga untundali.
2: Let everyone be happy.
1: Aadhyatmik tattvani abhruti parchukovali.
2: Understand spirituality and grow in strength. Jagatru
1: kriyamala puru dharinchali.
3: Prema swarupulara.
2: Embodiments of love.
3: Neti nundi.
2: From today.
3: Ee chanam nundi.
2: From this moment.
3: Meelo unnatundi durgravamunnu.
2: All
3: durgunamunnu. Duracharamunnu. దూరం చేసి
2: ఆల్ ది బ్యాడ్ హ్యాబిట్స్ బ్యాడ్ థాట్స్
3: హృదయాన్ని పవిత్రంగా గావించుకోండి.
2: అండ్ వి షుడ్ మేక్ అవర్ హార్ట్స్
3: అప్పుడే మీకు ఆనందం ప్రాప్తిస్తుంది.
2: అండ్ దెన్ ఓన్లీ విల్ బి బ్లిస్ఫుల్.
3: కేవలం ఎన్ని గ్రంథములు చదివినా కూడా ప్రయోజనం లేదు.
2: ద స్కాలర్షిప్ విల్ నాట్ హెల్ప్ యూ.
3: ఎంతమంది పెద్దలను దర్శించినప్పటికీ ప్రయోజనం లేదు.
2: యువర్ విజిట్స్ ఆఫ్ ద నోబుల్ సోల్.
3: నీ హృదయాన్ని మొట్టమొదట శుభ్రం చేసుకో.
2: ఫస్ట్ సాంక్టిఫై యువర్ హార్ట్.
3: నీవు పవిత్రంగా ఉంటుండు.
2: యు బి సెక్రెట్.
3: నీ పనులు పవిత్రమైన చేయి.
2: లెట్ ఆల్ యువర్ యాక్టివిటీ బి నోబుల్.
3: అప్పుడే నీకు సార్థకం అవుతుంది.
2: దెన్ ఓన్లీ యువర్ వర్క్ ఫర్ రిడెంప్షన్.
3: ఉగాది యొక్క ప్రధానమైనటువంటి యొక్క సంస్కృతి.
2: దిస్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఉగాది.

0: ప్రేమ స్వరూపు
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: ఈనాటి ప్రపంచం యొక్క పరిస్థితులు మీకు తెలియనివి కాదు.
1: ద ప్రెసెంట్ కండిషన్, ద పొజిషన్ ఆఫ్ ద వరల్డ్ ఈస్ వెరీ వెల్ నోన్ టు యూ.
0: దైవాన్ని గురించి చెప్పుటకు ఏమాత్రం కూడా అవకాశం లేదు.
1: దేర్ ఇస్ నో స్కోప్ టు స్పీక్ ఆఫ్ ద డివైన్.
0: ధనమే దైవం బయ్యే.
1: మనీ ఈజ్ వ్యూడ్ యాజ్ గాడ్.
0: మానవుని యందు ధర్మం అనేటువంటిది ఎక్కడ కనిపిస్తుంది?
1: వేర్ కెన్ యూ ఎక్స్పెక్ట్ రైచియస్నెస్ టు ప్రివైల్?
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: దైవము ఒక్క ప్రేమకు తప్ప అన్య మార్గములలో తనకు గోచరించడు.
1: యూ విల్ నాట్ బి ఏబుల్ టు ఫైండ్ గాడ్ బై ఎనీ అదర్ పాత్ అదర్ దాన్ లవ్.
0: ప్రేమనే దైవము, దైవమే ప్రేమ.
1: లవ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ లవ్.
0: అయితే ఈ ప్రేమ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుండాలి?
1: హౌ ఇస్ లవ్ యాజ్ యూ ఫైండ్ ఇట్?
0: ప్రేమ అనగా ఏదో ప్రాపంచికమైనటువంటి విషయాల్లో, భౌతికమైన లౌకికమైన విషయాల్లో ప్రవేశించి దానిని ప్రేమించి వాటిని దాచుకోవటము, ఇది ప్రేమగా భావిస్తున్నారు.
1: వీ కన్సిడర్ లవ్ in relation to worldly, ephemeral, transient, momentary objects and the material.
0: Vijyanama naraswarupa madikam prachanna guptam danam. Ee naadu prati manavuni endukodanu guptamainatundi danam untundadi. Adi emiti? Jnaname danam.
1: In fact, there lies hidden the wealth of wisdom in everyone.
0: Itti paristhitulu yandu deenini daivam ani, deenini prakruti ani, deenini vibhajinchadaniki ee maatram kuda na avakasam undi.
1: Under these circumstances is not able to possible to bifurcate, differentiate the divine and the nature.
0: Ee vyakti chusinappudikini taanu ప్రేమించేటువంటి యొక్క ప్రేమ కేవలం ఒక వస్తువుని గురించి కాదు, ఒక విషయాన్ని గురించి కాదు, కేవలం తన యొక్క స్వార్థాన్ని గురించి ప్రబోధిస్తూ వచ్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ నో వన్ లవ్స్ ఎనీ అదర్ పర్సన్ ఆర్ ఎనీ ఆబ్జెక్ట్ ఆర్ మెటీరియల్ ఫర్ దట్ మ్యాటర్. హీ లవ్స్ హిజ్ ఓన్ సెల్ఫ్, ద సెల్ఫిష్నెస్.
0: ఇటు స్వార్థపరమైనటువంటి యొక్క ప్రేమ దైవానికి ఏ రీతిగా మనం బోధించడానికి వీలవుతుంది?
1: When the love is totally selfish, how is it possible to teach about God?
0: కానీ నిజంగా విచారణ చేస్తే సెల్ఫ్లెస్ లవ్ అది నిజమైనటువంటి దైవత్వం.
1: Therefore, true divinity is reflected in the form of selfless love.
0: ఈ సెల్ఫిష్ లవ్ అనేటువంటిది పాపం మొదలుకొని పరమహంసల వరకు కూడాను ఒకటిగానే కనిపిస్తుండాలి.
1: లవ్ దట్ ఈస్ సెల్ఫిష్ ఈస్ క్వైట్ కామన్ రైట్ ఫ్రమ్ ద స్నేక్ టు ద నోబ్లెస్ట్ పర్సన్.
0: ఇట్టి పరిస్థితులు యందు ప్రేమను ఏ విధంగా భావించాలని వీలవుతుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు టీచ్ అండ్ స్పీక్ అబౌట్ లవ్ అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్?
0: నేను ఎల్లప్పుడూ కూడాను ప్రేమను గురించి బోధిస్తుంటాను.
1: భగవాన్ ఆల్వేస్ స్పీక్స్ అబౌట్ లవ్.
0: నాకు ఆ ప్రేమ తప్ప అన్య మార్గములు ఏవి నాకు తెలియదు.
1: భగవాన్ ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ ఎనీ అదర్ పాత్ అదర్ దాన్ లవ్.
0: ఈ ప్రేమ కలిగినటువంటి మానవునకు ఏదైనా కూడా తాను ప్రేమించినటువంటి ఒక వస్తువే పరమాత్మ తత్వం అని ప్రబోధిస్తూ వచ్చాడు.
1: Therefore, the man with love will be able to visualize love on objects in a different perception dimension altogether.
0: Itti paristhitulu yendu premanu gurinchi ye vidhanga bodhinchali?
1: Under these conditions, how are we to learn about love?
0: ప్రతి మానవుడు కూడాను దేన్నో ఒకదాన్ని ప్రేమిస్తూనే ఉంటున్నాడు.
1: Everyone in fact loves one or other.
0: అయితే ఇది ప్రేమించ తగినది, ఇది ప్రేమించ తగినది అనేటువంటి నిర్ణయం చేసేటువంటి అధికారం ఎవరికీ లేదు.
1: No one has any authority to decide that one deserves love, the other one does not deserve.
0: ఇట్టి పరిస్థితుల్లో యందు ప్రేమతత్వాన్ని ఏ విధంగా విపరీతం చేయడానికి వీలవుతుంది?
1: The nature of love, how is it possible to comprehend and assimilate?
0: ఒక పిల్లవాడిని అడిగినప్పుడు నీకెవరిపైన ప్రేమ నాయన అని అడిగితే మా అమ్మగారిపైన ప్రేమ అంటారు.
1: If you ask a boy, whom do you love? He will say, I love my grandmother.
0: అయితే ఈ గ్రాండ్మదర్ను దేనికోసం ప్రేమిస్తున్నాడు?
1: How is it why he loves his grandmother?
0: ప్రపంచంలో ఎన్నో పదార్థాలు ఉన్నావు కదా, అందులో ఒక గ్రాండ్మదర్ని ఎందుకు ప్రేమించటం?
1: The world is full of plenty and prosperity. Why is it this boy loves his grandmother?
0: సర్వత పాణిపాదం తర్వత వచ్చి శిరోముఖం సర్వత శృతమంలోకి సర్వమా ఉత్తిష్ఠతి.
1: God is present all over the universe. All his feet and hands and heads, ears are spread all over the cosmos.
0: అలాంటి పరిస్థితి లోపల దీన్ని ప్రేమించదగినది, దీన్ని ప్రేమించదగనిది అనేటువంటి నిర్ణయించేటువంటి అధికారం ఎవరికి లేదు.
1: Therefore no one has any authority to say that this is deserving and the one is undeserving for love.
0: కనుక ప్రేమనే దైవము, దైవమే ప్రేమ.
1: Therefore love is God, God is love.
0: ఈ గాడ్ అనేటువంటిది ఏ విధంగా ఉంటున్నది అనేటువంటి విచారిస్తే గాడ్ అనేది పేరు మాత్రమే ఉన్నది కానీ రూపం కనిపించదు.
1: గాడ్ వీ నో వెర్బలీ ఇన్ ఎ నేమ్ బట్ నో వన్ కెన్ సీ ద ఫార్మ్.
0: అయితే దీన్ని పట్టి పేరించినప్పుడు, సాధించడానికి పొందుకున్నప్పుడు ప్రేమ అనేటువంటిది ఒక స్వరూపాన్ని పొందుతుంది.
1: హౌఎవర్ విత్ డిటర్మినేషన్ ఇంటెన్స్ ఎఫర్ట్ one way able to visualize love in a specific form.
0: Sarvata panipadam tar sarvata vashi shiromukam sarvata sutimalloki sarvama uttishtati.
1: God is present all over the universe, all over the cosmos, with all hands are his, all legs are his, all ears are his, all eyes are his.
0: Annanti endukunu prema anetundi samatvanga undinappudu deenini vadalatamu deenini
1: When there is love as an underlying current, how can you deny anyone?
0: ఇది ఒక ప్రేమకు సరైనటువంటి అర్థం కాదు.
1: Therefore, this sort of an attitude as to demarcate is not proper.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరందరూ ప్రేమ స్వరూపులే.
1: You are all embodiments of love.
0: మీ అందరి యందు ప్రేమ ఉన్నది.
1: There is love latent in you.
0: కానీ ఈ ప్రేమను ఏ విధంగా మీరు పొందగలుగుతున్నారు?
1: బట్ హౌ ఆర్ యూ ఎక్స్పీరియన్సింగ్ దిస్ లవ్?
0: ఈ ప్రేమను వాక్యంతో చెప్పడం వీలు కాదు.
1: లవ్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్ బై వర్డ్ ఆర్ వెర్బలీ.
0: ఈ ప్రేమను మనం ఒక పరిస్థితిలో ఎందు అనుభవించి ఆనందం పొంది ఈ ఆనందం యొక్క స్వరూపమే ప్రేమ అని మనం చెప్పవచ్చు.
1: Therefore, love can be experienced under certain special situations, conditions, and the bliss that one derives thereby.
0: కానీ ఈ ప్రేమ తత్వము ఎటువంటిది?
1: What is the nature of love?
0: ఈ ప్రేమ ప్రతి మానవుని యందు కూడాను ఉంటున్నది.
1: This love is immanent in everyone.
0: కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రూపాన్ని ధరించి దాన్ని ప్రేమగా భావిస్తున్నారు.
1: But each one will begin to assume a specific form and experience.
0: తాను నిర్ణయించినటువంటి స్వరూపమే ప్రేమ యొక్క స్వరూపమని భావిస్తున్నారు.
1: He considers that love in totality is represented in the form of his thought.
0: అయితే ఈ విధమైనటువంటి యొక్క ప్రేమను మనం ఏ విధంగానూ ఆలోచించలేకుండా పోతున్నాం.
1: This sort of approach to love in a specific form will never help us to know the holistic view of love.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Prapanchamulo ప్రేమ అనేటువంటిది ఒక్కటి తప్ప ఇంకా చెల్లించినటువంటిది ఏ ఒక్కటి కూడా మాకు కనిపించడం లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ డోంట్ ఫైండ్ ఎనీథింగ్ ఎల్స్ అదర్ దాన్ లవ్ విచ్ ఇస్ అన్షేకబుల్.
0: ఇది నిత్య సత్యమైనటువంటి యొక్క స్థిరమైనటువంటి యొక్క మార్గము.
1: దిస్ ఇస్ ఎన్ ఎటర్నల్ ట్రూత్, ఎ పర్మనెంట్ పాత్.
0: ఏ విధమైనటువంటి పరిస్థితి ఎందుకు కూడాను ఇది మెదలడానికి వీలు కాదు.
1: ఇన్ నో సిచ్యువేషన్ కెన్ యూ చేంజ్ ఇట్ ఆర్ మూవ్ ఇట్.
0: ఇది కేవలం ఒక మానవత్వం అయినటువంటి ఒక ప్రేమతత్వంకు మాత్రమే ఇది చిక్కుతూ ఉండాలి.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది హ్యూమన్నెస్, హ్యూమన్ క్వాలిటీ విచ్ విల్ హెల్ప్ అస్ టు ఎక్స్పీరియన్స్ దిస్ లవ్.
0: మనము కేవలము ఒక ప్రేమతత్వాన్ని కేవలం ఒక డివైన్ గా భావిస్తున్నాము.
1: We consider the nature of love as the very attribute of divinity.
0: ఈ డివినిటీ అనేటువంటిది ఎక్కడ ఉన్నది?
1: Where is divinity?
0: మానవుని యొక్క అంగములను ఏకత్వాన్ని పొందినప్పుడు ఇందులో మనకు గోచరమవుతుంది.
1: In fact, the divinity percolates all over the human body such that limbs work in perfect coordination and harmony.
0: ఈ యొక్క ఏకత్వమునందు ఈ డివినిటీ కనిపిస్తుంది.
1: In this coordination, oneness, you find divinity.
0: ఈ ఒకటాని ఎందు మాత్రమే ఒకటి కనిపించుతూ ఉన్నప్పుడు ఈ డివినిటీ అనేటువంటిది ఏమిటి?
1: If you just localize, narrow it down to a specific form, how can you call it divinity?
0: కానీ డివినిటీ అనేటువంటిది మనం ఒక పేరును పెట్టుకొని మనం భావించి ఆనందిస్తున్నామే కానీ ఈ డివినిటీకి ఒక విధమైనటువంటి రూపం లేదు.
1: In fact, we enjoy the divine by giving a name and a form. In fact, God is nameless and formless.
0: Kanuka manam okoka danni okotiga nirnayam chesukunte manaki ikkada chusinappudiki unnadi prema okkate.
1: Therefore, on inquiry we will know that the same love is uniform, present everywhere.
0: Idi manavatvamulo tappa prati jeevatvamunandu kodanu unnadi.
1: Not only in humanity, it is present in the very life principle of every organic being.
0: Prati prani endukodanu ee divinity nirantaramu untundadi.
1: In every living creature you find love existing.
0: Kani ee divinity lone enmity kuda untundadi.
1: But we also think of the enmity at times.
0: Ee enmity lopalle divinity lopala oka vidhamainatundi oka prema tattva imidi untunnadi.
1: Therefore, when once we put under this enmity under check, we'll be able to know love in full.
0: కాని ఈ ప్రేమ తత్వం లోపల అన్నింటికంటే గొప్పది చాలా దివ్యత్వమైనటువంటి యొక్క భావము.
1: But in the nature of love, the supreme thing is the divine love.
0: దీనిని మనం ఏ రీతిగా చూపగలము?
1: How do you demonstrate supreme divine love?
0: మనం అనుభవించి ఆనందించి దీన్ని అందరికీ అనుభవించేయాలి.
1: This divine supreme love can only be experienced, shared blissfully.
0: ఈ డివైన్ సుప్రీం లవ్ అనేటువంటిది కేవలం సుప్రీం అనేటువంటిది అందుకనే ఇది చేరుతూ ఉంటుండాలి.
1: Therefore, the divine love is utmost, topmost, ultimate, supreme.
0: దీనిని అనేక రకములుగా భగవద్గీత ఎందుకు కూడాను అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చారు.
1: భగవద్గీత ఆల్సో రిఫర్ టు దిస్ లవ్ in various dimensions.
0: Sarvata panipadam tat sarvatam chi siramukam sarvata sutman loki sarvama uttishtati.
1: That the divinity is present in everyone as all hands, the feet, ears and eyes are his.
0: Aithe dinni manam ye vidhanga peru pettalanante andarki okkoka rakamainatundi perlu untunnayi.
1: How are we to name it? Each one of us has a name, in fact.
0: పేరు ఎన్ని పెట్టినప్పటికీ పదార్థం మాత్రం ఎప్పటికీ మారదు.
1: Nomenclature might vary, but the material will never change.
0: నగలు ఎన్ని చేసుకున్నప్పటికీ బంగారం ఎప్పటికీ ఒకటిగానే ఉంటుంది.
1: Jewels may be many, but gold is one.
0: ఈ గోల్డ్ అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
1: Where from you got this gold?
0: ఇది అన్ని కూడా భూమి నుండే పుట్టినవి.
1: In fact, you all get them from the Mother Earth.
0: కనుకనే దైవం కూడాను ఈ మానవత్వాన్ని పుట్టినాడు.
1: Therefore, God is in human form.
0: దైవం మనుష్య రూపేణ.
1: God takes a human form.
0: ఇది మనం ఎట్లా చూపించాలి అంటే ఎవరు చూసినా కూడాను దైవమే.
1: Therefore, in reality, everyone is divine.
0: ఈ అన్ని శిరస్సులు కూడాను దైవం యొక్క శిరస్సులే.
1: All heads are his.
0: సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద.
1: Therefore, God is described as multifaceted, multidimensional cosmic personality.
0: దీన్ని మనము సరైనటువంటి రీతిలో చూపించాలంటే ట్రాన్సెండెంటల్ అనేటువంటి దీంట్లో ఒక విధమైనటువంటి ప్రేమ ఒక ఈవిడి ఉంటుంది.
1: Therefore, divine is transcendental. The transcendental love speaks of divinity.
0: ఆ డివినిటీని మనం ఎట్లా అనుభవించాలంటే కేవలము ఒక నిశ్శబ్దంతో ఏకాంతమైనటువంటి భావంతో మనం అనుభవించాలి.
1: Therefore, the divine supreme love can be experienced in solitude, in aloneness, in total silence.
0: కానీ ఈ టోటల్ సైలెన్స్ లోపల చాలా పవిత్రమైనటువంటి ఒక శక్తి ఇమిడి ఉంటున్నది.
1: There is sacred power hidden in the depth of silence.
0: దానికోసమని మనము నోరు ఇచ్చినటువంటిది మాట్లాడటం కోసం కాదు.
1: The mouth is gifted not merely for speaking.
0: ఈ మాట్లాడ కోసం ఇచ్చినటువంటి నోరును మనం అనేక రకములుగా ఉపయోగపెడుతున్నాము.
1: In fact, the tongue is utilized for gossip and the tall talk.
0: కాన మనము సైలెంట్ గా ఉంటుండాలి.
1: Therefore, we need to maintain silence.
0: పూర్వపు ఋషులందరూ కూడాను మౌనము అని పెట్టారు.
1: Ancient sages observed silence.
0: ఈ మౌనం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ సైలెన్స్?
0: వాగ్బంధన చేయటము.
1: రిఫ్రైనింగ్ ఫ్రమ్ టాక్ ఇస్ సైలెన్స్.
0: కానీ ఈ వాక్ లోపల ఏమాత్రము లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ నాట్ సో.
0: ఈ వాక్కు మించినటువంటిది మరొకటి ఉంటుండాలి.
1: బియాండ్ దిస్ దేర్ ఇస్ అ హైయర్ లెవెల్ ఆఫ్ సైలెన్స్.
0: ట్రాన్సెండెంటల్ అనేటువంటి పదములకు అనేక అర్థములు కూడా ఉంటున్నాయి.
1: వెన్ వన్స్ వీ సే ఇట్ ఇస్ ట్రాన్సెండెంటల్ ఇట్ హాస్ గాట్ డిఫరెంట్ మీనింగ్స్ అండ్ ఇంటర్ప్రిటేషన్స్.
0: ఈ ట్రాన్సెండెంట్ ప్రతి మానవుని యందు కూడా ఉంటుంది.
1: దిస్ ట్రాన్సెండెంటల్ సుప్రీం లవ్ ఈస్ ప్రెజెంట్ ఎవ్రీబడీ.
0: అది ఏ రీతిగా నీవు గమనించగలవు?
1: హౌ కెన్ యూ అబ్జర్వ్ దిస్?
0: అది కేవలము నీ మౌనం ద్వారా, నీ యొక్క ఏకాంతమైనటువంటి ఒక ప్రేమ ద్వారా దీన్ని రియలైజ్ చేసుకోవచ్చును.
1: ద ట్రాన్సెండెంటల్ డివినిటీ కెన్ బి అబ్జర్వ్డ్ ఓన్లీ ఇన్ సాలిట్యూడ్ అండ్ అటర్ సైలెన్స్.
0: దీనికి ఒక విధమైనటువంటి వర్ణన లేవు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ డజంట్ నీడ్ ఎనీ నరేషన్.
0: ఏ వర్ణన కూడా లేనటువంటిది అవర్ణించుకోవచ్చు అని అలాంటి పరిస్థితి లోపల దీన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ డివినిటీ ఇస్ బియాండ్ కాంప్రిహెన్షన్ నరేషన్ డిస్క్రిప్షన్ ఆర్ వెర్బల్ ఎక్స్ప్రెషన్.
0: నీ ఒక పదార్థాన్ని తీసుకుంటే ఇది ఏ విధంగా ఉండాలని చెప్తే దానికి ఆ విధంగా రూపం వస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద మెటీరియల్ ఆబ్జెక్ట్ కెన్ బి వ్యూడ్ ఇన్ ఎ డెఫినెట్ ఫార్మ్.
0: మెటీరియల్ అబ్జెక్షన్ కేవలం ఒక విధమైనటువంటి ఒక మన మనోభావం నుంచి రూపొందుతుంది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద థాట్ దాట్ విల్ గివ్ ఎ డెఫినెట్ ఫార్మ్ అండ్ నేమ్ టు ద మెటీరియల్ ఆబ్జెక్ట్స్.
0: కానీ ఇది అన్నింటికీ సమన్వయమవుతుంది.
1: వీ విల్ ఆల్సో ఫైండ్ ఎ యూనిఫైయింగ్ ఫ్యాక్టర్ ఇన్ ఆల్ దీస్.
0: కనుక మనం నిజంగా మనం భగవంతు తత్వాన్ని గుర్తించుకోవాలంటే మౌనంలోనే గుర్తించాలి.
1: టు ఎక్స్పీరియన్స్ గాడ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ ఇన్ ద డెప్త్ ఆఫ్ సైలెన్స్.
0: ఈ సైలెన్స్ లోపల కూడాను సరైనటువంటి తత్వము మనం గుర్తించాలి.
1: We should know the true nature, the proper way of observance of silence.
0: True nature enti emi niliku inkokati untruth untunda?
1: When once we say it is true nature, is there anything like untruth?
0: Kavu ide true nature.
1: Therefore it is truth of truth.
0: Chuchina anta kuda no truth.
1: So what all that you say is truth.
0: Ekkada chuchinappudiki ee truth e manaku kanipistuntundadi.
1: Therefore it is only truth that exists.
0: కానీ కనిపించేటువంటి ఒక పదార్థం మనము నమ్మలేకపోతున్నాము.
1: బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు బిలీవ్ ఆల్ దట్ వీ సీ.
0: దానిని సైలెన్స్ తో కన్నులు మూసుకుని విచారం చేస్తే అందులో మనకు అర్థమవుతుంది.
1: విత్ ఐస్ క్లోజ్డ్ విత్ థరో ఎంక్వైరీ ఇన్ సాలిట్యూడ్ అండ్ సైలెన్స్ వీ కెన్ అండర్స్టాండ్ ఇట్స్ డెప్త్.
0: దీన్ని మనం సరైనటువంటి పదంతో వినియోగించుకోవడానికి వీలు లేదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎక్స్ప్రెస్ వెర్బలీ బై ఎనీ వర్డ్స్.
0: కనుక మనం పరమాత్మని తత్వాన్ని మనం తోడి తోడి కనిపించడానికి వీలు కాదు.
1: Therefore, mere expression will never help us to experience God.
0: సూచన అంతా కూడాను పరమాత్ముడే.
1: Therefore, what all that you see is divine.
0: Vinnadantayu Paramatmude.
1: All that is heard is divine.
0: Unnadantayu Paramatmude.
1: It's only God that exists.
0: Daniki ye peru pettavachunu, ye roopam tiddavachunu.
1: What name you give him, what form you can think of.
0: Kanuka manaku roopanamanni pettadaniki manaku ye matram adhikaram ledu.
1: Therefore, we cannot give a specific name and a form to God.
0: Kanuka God anetundi kevalam oka vidhamainatundi padam matrame minchindi gaani roopam kanipinchatam ledu.
1: Therefore, God is a term here, a word, but you don't see any form.
0: Deenni manamu aanandamlo unchinappudu ee aanandam anetundi oka God ga kanipistundi.
1: Therefore, in a blissful state, we will experience that God is bliss.
0: Kanukani nitya aanandam పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గణతత్వం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం.
1: Therefore, the divinity is non-dual, ethereal, the ultimate objective of life, the only existence, the sustaining principle, unpolluted, blemishless.
0: ఇందులో దేంట్లో మనం ప్రవేశించినప్పటికీ దాని యొక్క రూపం మనకు కనిపిస్తుంటాయండి.
1: Therefore, in any form, we can experience the divinity.
0: Prema sarupulara.
1: Embodiments of love.
0: Deenni gurtinchadaniki manam prayatninchadam chala porapatu.
1: No effort will help us to know the divinity. It is a mistake to think so.
0: Manam nishabdamuga dannu praveshinchi dannu aanandanga anubhavinchali.
1: It is only silence that will help us to experience the divinity blissfully.
0: Kanukani silence is gold annaru.
1: So it is said, silence is gold.
0: Gold is God annadu.
1: And this very gold is God.
0: Kanika ee God anetundi ye vidhanga untundalante anni roopalona untundali.
1: God takes upon himself all forms.
0: Anni roopamulu kodanu daivame.
1: All forms are his.
0: Vedam anni vidhara bodhisthu vachindi.
1: Vedam teaches the same principle.
0: సహస్రశీచా పురుష అన్ని కూడా సహస్రమైనటువంటివి.
1: హి సేస్ దట్ గాడ్ ఇస్ మల్టీడైమెన్షనల్, హ్యాస్ సో మెనీ ఫార్మ్స్ అండ్ నేమ్స్.
0: ఒక బంగారంతో ఎన్నో నగలు చేసినట్టుగా.
1: జస్ట్ యాజ్ యూ మేక్ సో మెనీ జ్యువెల్స్ అవుట్ ఆఫ్ ది సేమ్ గాడ్.
0: ఒక దైవమే అన్ని రూపంలో పొందుతున్నది.
1: ద సేమ్ గాడ్ టేక్స్ అపాన్ హిమ్సెల్ఫ్ మెనీ ఫార్మ్స్.
0: కనుక దైవాన్ని విశ్వసించేటప్పుడు లేకపోయినప్పటికీ దైవం అనేది ఒకటి ఉన్నది అనేటువంటి ఒక నమ్మకమైన మన అందరి కలగాలి.
1: Therefore, we should see that. We have faith in God.
0: Aithe manamu dani chuttani prayatninchadaniki pothe tappa kanipistundi.
1: If you inquire, investigate, you will be able to see him.
0: Enniyo mandi aneka mandi sadhana chesi aneka sadhanalo praveshinchi tadwara aa divyattam anetundi oka monottvanni tappaka darshincharu.
1: Aspirants and seekers in the past could experience the divinity in the depth of silence.
0: ee silence lopanne ennobilmentu oka roopalu kanipistuntai.
1: In silence you will be experiencing the multi dimensional aspect of divinity.
0: Chudu akkada edo kanipistu untundadi.
1: You see a different form at a distance from here.
0: Dani roopam etta undi?
1: What is its form now?
0: Kevalam diamond roopamlo untundadi.
1: It has the form of a diamond.
0: కానీ ఈ డైమండ్ అనేటువంటి ఏమిటని వజ్రం అంటున్నారు.
1: సే ఇట్ ఈస్ ద డైమండ్ యాజ్ యు నో.
0: దానిని సంస్కృతం లోపల ఇంగ్లీష్ లోపల కూడా డైమండ్ అన్నారు.
1: డైమండ్ షుడ్ బి ఎక్స్ప్లెయిన్డ్ దిస్.
0: మనసును నాశనం చేయాలి.
1: దేర్ఫోర్ ద మైండ్ హ్యాస్ గాట్ టు బి చేంజ్డ్.
0: మనసు ఉండినంత వరకు కూడాను ఏ స్వరూపము కానరాదు.
1: దేర్ఫోర్ ద విత్డ్రాల్ ఆఫ్ ద మైండ్ విల్ హెల్ప్ అస్ టు ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
0: మనసు అనేటువంటిది అన్ని చోట్ల అందరి ఎందుకు ఉంటున్నది.
1: మైండ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్ ఎవ్రీవేర్.
0: మన హాస్ ప్రాబ్లమ్ అనగా మనస్సు అనేటువంటిది ఒక స్వరూపం కాదు.
1: మైండ్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
0: అటువంటి మైండ్ కు మనం ఎంత డైమండ్ అన్నారో ఇది సరైనటువంటి అర్థం కాదు.
1: దేర్ఫోర్ యూ కెనాట్ కాల్ దిస్ మైండ్ ఏ డైమండ్.
0: ప్రపంచం లోపల మనం ప్రతి విషయాన్ని కూడాను విచారణ చేస్తున్నాము.
1: We research and investigate every material object in this world.
0: నా ఉద్దేశం లోపల దీన్ని విచారణ చేస్తే మనకు లభ్యం కాదు.
1: భగవాన్ సేస్ మియర్ ఇన్వెస్టిగేషన్ విల్ నాట్ హెల్ప్ యూ టు ఎక్స్పీరియన్స్.
0: ఒక స్వరూపాన్ని నీవు కలిగించుకో.
1: హ్యావ్ వన్ స్పెసిఫిక్ ఫార్మ్ ఆఫ్ యువర్ చాయిస్.
0: ఆ స్వరూపంలోనే నీ మనసును నియమించుకో.
1: and see that your mind merges in the form of your taste.
0: అప్పుడు మనసంతా కూడాను ఆ యొక్క స్వరూపాన్ని పొందిపోతుంది.
1: Therefore the form will completely encompass the whole range of your mind.
0: ఆ మైండ్ ఏ స్వరూపాన్ని పొందుతుందో అదే దైవత్వంగా భావించు.
1: And the mind vanishes reflecting the form of your choice and the taste.
0: చలనకు మారేటువంటిది మైండ్ మనసు కాదు.
1: Therefore the mind should not change moment to moment.
0: కానీ మనసు ఈనాటికి అన్ని విధాలా చలిస్తూనే ఉంటుండాలి.
1: బట్ టుడే ద మైండ్ ఈజ్ వేవరింగ్.
0: ఇలాంటి చలించేటువంటి మనసును మనం ఆధారం తీసుకోకూడదు.
1: వి కెనాట్ రిలై ఆన్ దిస్ వేవరింగ్ మైండ్.
0: చలించినటువంటి ఒక మైండ్ని మనం దృఢంగా నమ్మాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ హ్యావ్ ఎ కాన్సన్ట్రేటెడ్ స్టడీ మైండ్.
0: చూడు అది అక్కడ కనిపిస్తుండాలి. ఆ కనిపించేటువంటి దాన్ని నువ్వు ఏమాత్రము మార్చుకోక కన్నులు మూసుకొని దాన్ని నీవు స్మరిస్తున్నా.
1: As you see a form at a distance, close your eyes, ponder over it, ruminate upon the form.
0: Adi, chudu, ekkada ekkadano pothundadi.
1: You find it moving to distances.
0: Ekkada tirinappudiki tirigi akkadike vastundadi.
1: It might move anywhere, but it comes to its original place.
0: Kani place nu matram marchatam ledu.
1: But it doesn't change its name identity.
0: Adi nijamainatundi daivathvamu.
1: That is the true divinity.
0: ee divinity anetundi dani peru pettukunnaru kaani english lo daniki e maatram kuda nu artham kanipinchatam ledhu.
1: Though we give the name divinity but we don't understand its meaning.
0: Kaani divinity ante emti?
1: What is divinity then?
0: Ekam eva advitiyam brahma.
1: The only one without the second is brahma.
0: Ekatma brahma.
1: It is only God who is one.
0: Okkate manaku undedi.
1: Only one that exists.
0: దీనికి ఎన్ని పేర్లు పెట్టుకున్నా కానీ అది కాదని చెప్పదు.
1: You may give any number of names, it will never disown or deny.
0: చూడు అక్కడ కనిపిస్తుండాలి.
1: You find it there.
0: అనేక శిరస్సులు ఉంటున్నాయి.
1: So many heads are here.
0: అనేక హస్తములు ఉంటున్నాయి.
1: So many hands.
0: అనేక నేత్రములు ఉంటున్నాయి.
1: So many eyes.
0: అన్ని నేత్రములతో చూసేటువంటిది ఎక్కడ కనిపిస్తుంది మీకు?
1: Well, when you have got so many eyes and forms, well, how do you know the unity one?
0: కనుకని సహస్రశేష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ ఆల్ హెడ్స్ ఆర్ హిస్, హ్యాండ్స్ ఆర్ హిస్, ఐస్ ఆర్ హిస్, ఫీట్ ఆర్ హిస్.
0: ఎక్కడ చూసినప్పటికీ కనిపించేది ఒక్కటే ఒకటి.
1: యు మే సీ ఎనీవేర్, ఇట్స్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఎగ్జిస్ట్.
0: దానిని మీరు ఒకే మనసుతో పట్టుకోండి.
1: కాన్సన్ట్రేటెడ్ ఆన్ ఇన్ ఫుల్ అటెన్షన్.
0: ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది మనము ఏదో ఇన్ ఇంగ్లీష్ పదాలు పెట్టుకుంటున్నాం కానీ దీనికి అది సరైనటువంటి పదం కాదు.
1: In fact, the concentration is the usual term that we apply, but it does not reflect its true meaning.
0: కనుక ఇది అన్నింటికీ గొప్పది ఒకటే ఒకటి.
1: There's one great primordial principle above all these.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం.
1: That is attributeless, the nameless, the spotless, immortal, nectarine, non-dual.
0: కనుక అలాంటి తత్వం నీ చేతి ఎందే ఉంటున్నది.
1: అండ్ దట్ వెరీ నేచర్ ఇస్ రైట్ నౌ ఇన్ యువర్ గ్రేస్.
0: నీ చేతి ఎందు నీవు చూడుకోలేకుండా ఎక్కడెక్కడో పోయి వెతుకుతున్నావు.
1: వెన్ దట్ ఇస్ యువర్ వెరీ ట్రూ నేచర్ యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ ఇట్ ఎల్స్వేర్.
0: నీ మనసునందున్నటువంటి యొక్క తత్వమే నీకు బహిర్ముఖంగా కనిపిస్తుండాలి.
1: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ ఫీలింగ్స్ దట్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: దీన్ని ఇమాజినేషన్ అంటారు.
1: దిస్ వాట్ ఈస్ కాల్డ్ ఇమాజినేషన్.
0: నీ ఎందున్నటువంటి దాన్ని నీవు ఇమాజినేషన్ చేసుకోకుండా దాన్ని చుట్టూ పో.
1: You cannot go by your reflections, by way of imagination. Go on investigating.
0: Reflection, reaction, resound.
1: The whole world is full of these three: reaction, reflection, resound.
0: ఈ మూడు కలిసి ఒక్కటే.
1: In fact, all the three are one.
0: ఆ reaction అనేటువంటిది దీని యొక్క ప్రభావమే.
1: And the reaction is the effect is right now in your grip.
0: నీ చేతి ఎందు నీవు చూడుకోలేకుండా ఎక్కడెక్కడో పోయి వెతుకుతున్నావు.
1: When that is your very true nature, you are in search of it elsewhere.
0: నీ మనసునందున్నటువంటి యొక్క తత్వమే

0: డిప్రెషన్ గా మారుతుండాలి.
1: అండ్ దిస్ రియాక్షన్ విల్ ఆల్సో టేక్ యూ టు అదర్ స్టేట్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్.
0: ఆ రియాక్షన్ రెండు కూడా చూడకోకుండా నువ్వు రియాలిటీని నువ్వు మనసులో పెట్టుకో.
1: దేర్ఫోర్ కీప్ దట్ రియాలిటీ ద డివినిటీ ఇన్ యువర్ అటెన్షన్ ఇన్ యువర్ వ్యూ బియాండ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ డిజాన్.
0: కనుక ఇది ఒక్క నిమిషంలో మీకు గోచరం అవుతుంది.
1: ఇన్ ఎ మూమెంట్ ఆఫ్ టైమ్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
0: కానీ ఇటు దానిని మీరు అంగీకరించటం లేదు.
1: బట్ యు ఆర్ నాట్ ప్రిపేర్ టు యాక్సెప్ట్ దిస్ వన్.
0: మనకు కావాల్సింది ఒక్కటే ఒకటి.
1: ఇన్ ఫ్యాక్ట్ వాట్ వీ నో యూ నీడ్ ఇస్ ఓన్లీ వన్.
0: అది ఏ దైవం.
1: దట్ ఇస్ గాడ్.
0: ఎక్కడ చూసినా కనిపించేది అది ఒక్కటే.
1: ఓన్లీ గాడ్ హూ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: కనుక అటు ఏకత్వమైనటువంటి ఒక తత్వాన్ని మనం హృదయంలో పెంచుకోండి.
1: That unity, that oneness of the divinity is present in everyone's heart.
0: ఆ ఏకత్వం అనేది లేకపోతే ఈ అనేకత్వం అనేటువంటిది మనకు అర్థమే కాదు.
1: Without this underlying unity, oneness, you cannot know the multiplicity, the plurality of nature.
0: కనుక నేచర్ అనేటువంటిది కేవలం ఒక క్రీచర్.
1: The nature is full of creatures.
0: Creature.
1: I'm sorry, I stand corrected. Nature is the preacher.
0: ఈ ప్రీచర్ అనేటువంటిది దానినే మనం ప్రీతిగా అనుభవించాలి.
1: Let us have this preacher, the nature, in our attention.
0: కనుకనే అతి ప్రీచర్ అనేటువంటిది మన హృదయం నందే పుట్టుతుండాలి.
1: Therefore, the nature of the preacher is present in one's own heart.
0: మన యందే పుట్టి, మన యందే పెరిగి, మన యందే లీనమైపోతుండాలి.
1: The preacher, the nature, is born right from the beginning, grows over a period of time.
0: కనుక అది ఎక్కడ కూడా మరి పారిపోదు.
1: It will never run away from you.
0: అట్టి ప్రీచర్ ను మనం ఎప్పుడు కూడా హృదయంలో ఉంచుకోవాలి.
1: The preacher who is present within you has got to be looked after within.
0: ఆ ప్రీచర్ కు సంస్కృతం లోపల అనేక పేర్లు ఉంటున్నాయి.
1: In Sanskrit, the preacher has so many names.
0: ఈ ప్రీచర్ అనేటువంటిది ప్రీతిలో కనిపిస్తుంది.
1: And this preacher you will be finding in the nature.
0: ప్రీతిలో కనిపిస్తుంది.
1: This preacher you will be able to experience with preeti or love.
0: ఈ ప్రేమ తత్వాన్ని మనం ఎంత వరకు పెంచుకుంటే మనం అంత త్వరగా దైవత్వానికి చూడగలము.
1: ద మోర్ ఆఫ్ ప్రీతి ఆర్ లవ్ యూ హ్యావ్ యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ గాడ్.
0: ఒక్క క్షణం లోపల కూడాను దాన్ని మనం గుర్తించవచ్చు.
1: ఇన్ ఎ మూమెంట్ యూ కెన్ రికగ్నైజ్ అండ్ ఎక్స్పీరియన్స్.
0: చూడు, మధ్య లోపల కనిపిస్తూనే ఉంటుండాలి.
1: దేర్ ఇన్ ద మిడ్స్ట్ ఎట్ ఎ డిస్టెన్స్ యూ ఫైండ్ ఇట్.
0: కన్నులు కనిపిస్తున్నాయి.
1: యు సీ ది ఐస్.
0: హస్తములు కనిపిస్తున్నాయి.
1: హ్యాండ్స్ ఆర్ సీన్.
0: నడిచేటువంటి పాదములు కనిపిస్తున్నాయి.
1: దట్ వాక్ ఆర్ సీన్.
0: అన్ని కనిపిస్తూనే ఉన్నాయి.
1: ఆల్ ఆర్ సీన్ ఫ్రమ్ హియర్.
0: దాన్ని నీవు తప్పక పట్టినప్పుడు తప్ప అది నీ హృదయంలో ప్రవేశిస్తుంది.
1: వెన్ వన్స్ యూ గ్రాస్ప్ యూ కెన్ కంటైన్ దెమ్ ఆల్ ఇన్ యువర్ హార్ట్.
0: నీ దేహమునందు ఉన్నటువంటి భేదములు పూర్తి నిర్మూలన చేసుకో.
1: సీ దట్ దేర్ విల్ బి నో డిఫరెన్సెస్ ఇన్ యూ.
0: కానీ ఆ డిఫరెన్స్ ను నువ్వు వేరు చేయకుండా పోయినప్పటికీ ఇది నీకేమాత్రమూ కనిపించదు.
1: ఇఫ్ యూ డు నాట్ గివ్ అప్ ద డిఫరెన్సెస్ వేరియేషన్ యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ ద యూనిటీ.
0: కనుక మనం ఒకదాన్ని పెట్టుకున్నప్పుడు అనేకం వచ్చినప్పటికీ ఈ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించాలి.
1: దేర్ఫోర్ ద హోల్ వరల్డ్ యూనివర్స్ మే బి ఆఫ్ మల్టిప్లిసిటీ బట్ వీ షుడ్ నో ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కనుక మీరు ఒక క్షణం లోపల దైవాన్ని చూడాలంటే ఒక క్షణం లోపలనే కనిపిస్తుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్ ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ సీ హిమ్ ఇన్ ఎ మూమెంట్ ఆఫ్
0: టైం. కానీ ఆ కనిపించేటువంటి దైవత్వం అనేటువంటిది మీకు అర్థం కావటం లేదు.
1: బట్ యూఆర్ నాట్ ఏబుల్ టు నో దట్ యూ సీ ద డివైన్ గాడ్ ఓన్లీ.
0: కానీ దీన్ని అర్థం చేసుకోవాలంటే నీకు లోపల ఉన్నటువంటి భావాన్ని పూర్తి మార్చుకోవాలి.
1: To know, to experience this, you have to change your thoughts.
0: మనం కంటి అద్దాలు వేసుకున్నప్పుడు ఆ అద్దాల రంగును బట్టి అన్ని మనకు కనిపిస్తుంటాయి.
1: As is the color of the glass, so will be the color of the scene that you see.
0: కనుక నీవు ఆ కలర్ ఆఫ్ గ్లాసెస్ ను మార్చేసేసి.
1: Therefore, change the colored glasses.
0: ఏ అద్దాలు కూడా లేకుండా నీకు రియల్ అలాగే సాక్షాత్ ప్రతిబింబమైనటువంటి ఒక రూపాన్ని నువ్వు చూసుకో.
1: Without wearing colored glasses, see the reality all by yourself.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమను ఒకదాని నువ్వు గట్టికి పట్టుకో.
1: క్యాచ్ హోల్డ్ ఆఫ్ దిస్ లవ్ ఫర్మ్లీ.
0: ఆ ప్రేమ చేతని సర్వము నువ్వు చూడగలవు.
1: విత్ దిస్ లవ్ యూ విల్ బి ఏబుల్ టు సీ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: సర్వ ప్రదేశమునందు కూడా ప్రయాణం చేయగలవు.
1: యూ విల్ బి ఏబుల్ టు ట్రావెల్ రీచ్ అక్రాస్.
0: నీతో పాటు అది కూడా ప్రతిబింబంగా వస్తుంటాది.
1: అండ్ ది లవ్ విల్ ఫాలో యూ లైక్ షాడో ద రిఫ్లెక్షన్.
0: కనుక ఇది కేవలం ఒక రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్ కాదు.
1: ఇట్స్ నాట్ మియర్లీ లిమిటెడ్ రిఫ్లెక్షన్.

0: రియాక్షన్ రిజౌండ్.
1: ఇది రియాలిటీ. అది
0: దిస్ లవ్ ఇస్ ద రియాలిటీ.
1: మనం చూస్తూ ఉంటే ఎంత కాలమైనా కూడా చూస్తూనే ఉండొచ్చు.
0: యూ కెన్ ఇఫ్ యు ఆర్ వాచ్ఫుల్ ఆఫ్ దిస్ లవ్ యూ కెన్ కంటిన్యూ టు విట్నెస్ ఇట్.
1: కనుక మీరు మొట్టమొదట స్థిరత్వాన్ని పెంచుకోండి.
0: సో డెవలప్ దిస్ స్టెబిలిటీ ఫస్ట్.
1: ఈ స్థిరత్వాన్ని పెంచుకుంటే అన్ని కూడా మీలో పెరిగిపోతాయి.
0: ఇఫ్ యు ఆర్ స్టడీ యుల్ బి ఏబుల్ టు అకంప్లిష్ ద రెస్ట్.
1: ఈ స్టడీ అనేటువంటిది ఎట్ట మీరు చేయాలి?
0: హౌ కెన్ యూ బి స్టడీ?
1: ఒక్క మాటను ఒక బాటను ఒక విధమైనటువంటి రూపంతో స్థిరం చేసుకోవచ్చు.
0: బి స్టడీ ఇన్ యువర్ ఓన్ పాత్ ఇన్ యువర్ ఓన్ చోజన్ ఫార్మ్. సో
1: ఈ జన్మ చచ్చువులకంతా కనిపించేదంతా కూడా ఏదో కనిపిస్తుండదు అనుకుంటున్నాము.
0: We just dismiss it because things are seen with the physical naked eye.
1: ఈ చర్మ చచ్చువులు కాదు మనకు కావాల్సింది.
0: It's not the physical naked
1: eye. జ్ఞాన చచ్చువులు కావాలి.
0: It is the wisdom eye that's important.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీ ఎదురుగా కనిపించేటువంటి ప్రతి వ్యక్తి కూడాను మీకు దైవంగా భావించండి.
0: Consider everyone as divine, whosoever.
1: అందరూ దైవ స్వరూపులే అని భావించు.
0: Feel that all are divine.
1: ఈ తల్లి, తండ్రి, సిస్టర్, బ్రదర్ అందరూ కూడా దైవ స్వరూపులుగా భావించు.
0: Your mother, father, sister, brothers, all are divine.
1: అందుకోసమని త్వమేవ మోదాచ పితా స్వమేవ త్వమేవ బంధుస్య సకత్వమేవ త్వమేవ గర్వం మమ దేవ దేవాలి.
0: Therefore we say, oh God, you are my mother, you are my father, you are my teacher, you are my brother, you are my sister, you are my friend.
1: అన్ని కూడాను ఒకరిగానే భావించుకో.
0: So all are divine, have this feeling.
1: దేనిపైన కూడా నువ్వు డౌట్ నీవు పెట్టుకోవద్దు.
0: డు నాట్ డౌట్ ఎనీ.
1: ఈ డౌట్ అనేటువంటిది రావటం చేతనే అనేక విధాల మనకు మనసు అయోమయమైపోతుండాలి.
0: బికాస్ ఆఫ్ సో మెనీ డౌట్స్ వీఆర్ కన్ఫ్యూజ్డ్.
1: ఈ డౌట్స్ కు అవకాశం ఇవ్వకూడదు.
0: నెవర్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ డౌట్స్.
1: నిజంగా నడుగుతూ ఉంటారు చాలా మంది.
0: మెనీ అప్రోచ్ భగవాన్ అండ్ ఆస్క్ హిమ్.
1: కానీ నేను చెప్పేది ఒకటే, నీ యొక్క నమ్మకమైనటువంటి ఒక దానిపైన ఉంచుకో.
0: భగవాన్ ఆల్వేస్ టెల్స్ హిమ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఆన్ వన్.
1: అప్పుడు ఏది నీకు కనిపిస్తుంది అదొక్కటే కనిపిస్తుంది.
0: యూ విల్ సీ దాట్ ఆన్ విచ్ యూ హ్యావ్ ఫుల్ ఫెయిత్.
1: కనుక మీరు ఒకే దృష్టిని పెంచుకోండి.
0: హ్యావ్ ఓన్లీ వన్ పాత్ వన్ విజన్.
1: ఈ విధమైనటువంటి యొక్క సాధన మనం సరిపడినటువంటి తప్పక దైవత్వం గోచరిస్తాడు.
0: ఫాలోయింగ్ దిస్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఇన్ డెప్త్ ఇన్ రియాలిటీ యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
1: కనుక ఏదైనా ఒక రూపాన్ని నువ్వు నిర్ణయం చేసుకో.
0: సో హ్యావ్ ఎ చోజన్ ఫార్మ్.
1: దీన్ని మనం దాన్ని హృదయంలో నింపుకో.
0: ఇన్స్టాల్ ఇట్, ఫిల్ ఇట్ ఇన్ యువర్ హార్ట్.
1: ఆ నింపుకున్నటువంటి దాన్ని కదలు నింపుకుండా చూసుకో.
0: అండ్ సీ దట్ ద ఫార్మ్ ఈజ్ స్టడీ ఇన్ యువర్ హార్ట్.
1: అది ఏది? యొక్క ధ్యానము.
0: దట్ ఈస్ యువర్ మెడిటేషన్.
1: మెడిటేషన్ గా ఏమిటి?
0: వాట్ ఈస్ మెడిటేషన్?
1: ఏదో కన్నులు మూసుకొని ఏదో విధాన్ని చూస్తుంటే అది ఏదో కనిపిస్తుంది అనుకుంటారు.
0: మెడిటేషన్ డస్ నాట్ మీన్ మియర్లీ క్లోజింగ్ ది ఐస్ అండ్ ఇమాజినింగ్ సో మెనీ ఫార్మ్స్.
1: ఈ కన్నులు మూసుకున్నంత మాత్రం మెడిటేషన్ కాదు అది.
0: Mere closing your eyes does not amount to meditation.
1: Kani dani sthiramainatuvanti roopanga ga teechukovali.
0: And the form should be steady. It should be installed.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Premaku minchinatuvanti sadharam anukunte ledu.
0: There is no other spiritual practice beyond love.
1: Aa prema tattvam ye kolukuntai tappu nen cheppagalanu.
0: And how do you acquire this love? You should be able to know.
1: Ee prema tattvanni okka margamlo manam praveshapettali.
0: And this love should flow in one direction.
1: దానికి అనేక మార్గాలుగా చూపించకూడదు.
0: It should not be diverted in different ways.
1: తప్పక ఆ యొక్క స్ట్రెయిట్ గా పోయినప్పుడే ఆ ప్రేమ స్వరూపమే మీకు గోచరిస్తుంది.
0: Let the love flow in a single direction so that you will experience.
1: కానీ ఆ డైరెక్షన్ అనేటువంటిది ఎక్కడ కనిపిస్తుంది?
0: But where can you get this direction?
1: ఈ డైరెక్షన్ అంతా మనం చేసే డైరెక్షనే.
0: It is the direction of your own making.
1: కానీ అది చేయటం లేదు.
0: That you are not doing.
1: అది ఏమాత్రమో మనకు గోచరించడం లేదు.
0: You are not able to see this.
1: కానీ నీవు దాన్ని డైరెక్షన్ గా అంటుంటే దానిపైన మనసును స్థిరపరచుకోవాలి.
0: If you want a direction, you should have a steady mind, concentrated mind.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈ మనసును స్థిరంగా ఉంచు.
0: Make your mind steady.
1: ఈనాడు ప్రతిదానికి కూడా మనసే మనసే మనసే.
0: In every aspect you find the mind that acts.
1: Mind anetundi okka dani valane sarvamu manaku gocharistundali.
0: It is only the mind that will help you to comprehend, to visualize.
1: Ee mind ku aneka margam levu.
0: In fact mind is only one.
1: Kani maname manam danni pamputunnamu gaani daniki ekkadiki povadaniki cheta kaadu.
0: In fact mind does not move on its own. It is only we direct it, divert it in different ways.
1: Adi kadaladaniki veelledu.
0: It cannot change, it cannot move.
1: నీవన్నిటిని ఆ యొక్క దీనిని నీ మనసులో స్థిరం చేసుకో.
0: దేర్ఫోర్ మేక్ ది మైండ్ స్టడీ.
1: అప్పుడే నీకు సర్వ విధమైనటువంటి స్వరూపము నీకు గోచరిస్తుంది.
0: దెన్ యూ విల్ బి ఏబుల్ టు సీ ఆల్ మేనిఫెస్టేషన్.
1: చూడు కనిపిస్తుంటుండది.
0: Now here you see that there.
1: ఎంత హాయిగా కనిపిస్తుండది.
0: How blissful it is.
1: చక్కగా ఒక విధమైనటువంటి ఒక తేజస్వరూపంగా కనిపిస్తుండది.
0: It is brilliant, shining brilliantly with all radiance.
1: కనుకనే ఈ యొక్క బ్రిలియన్స్ అనేటువంటిది చాలా తృప్తికరమైనటువంటిది.
0: దిస్ బ్రిలియన్స్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ గ్రాటిఫికేషన్.
1: అది ఎక్కడ చూసినా కనిపిస్తుంది.
0: దిస్ రేడియన్స్ ఈజ్ ఎవ్రీవేర్.
1: కానీ మీరు ఉన్నది లేదు అని ఈ డౌట్స్ కు మధ్యలో చేద్దాను కనుకనే అది ఎక్కడ పోయినా కనిపించలేదు.
0: బికాస్ వీ డౌట్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్ అండ్ వీ ఆల్సో సే ఇట్స్ నాన్ ఎగ్జిస్టెన్స్ దేర్ఫోర్ వీ ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ఇట్.
1: కనుక నీ యొక్క భావాన్ని ఒక స్థిరంగా పెట్టుకో, అదే నీకు సర్వ విధంగా తోడ్పడి ఉంటుంది.
0: మేక్ యువర్ ఫీలింగ్ స్టడీ. దట్ స్టడీ ఫీలింగ్ విల్ టేక్ యూ టు ది డెస్టినేషన్.
1: దానిని నీవు బానిసగా చేసుకోవాలి.
0: అండ్ సీ దట్ ఫీలింగ్ విల్ ఫాలో యూ యాజ్ యువర్ ఫాలోవర్. లెట్ ఇట్ బి ఎ స్లేవ్.
1: దాన్ని ఒక స్లేవ్గా మనం భావించుకోవాలి.
0: ఆల్ ద ఫీలింగ్స్ బి స్లేవ్స్ టు ఫాలో యూ.
1: అది మనం అందరినీ ఒక విధమైనటువంటి ఒక సవారు చేస్తుండాలని భావిస్తున్నారు.
0: బట్ వీ థింక్ దట్ వీఆర్ క్యారీడ్ అవే, రైడ్ ఓవర్ బై థాట్స్.
1: కనుక నీవు దాన్ని ఫాలో చేయకుండా చూసుకో.
0: డూ నాట్ ఫాలో దెమ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ధ్యానం అంటే చాలా సులభమైనటువంటి మార్గం ఇది.
0: పీపుల్ స్పీక్ ఆఫ్ మెడిటేషన్ బట్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ సో సింపుల్.
1: ఈ మెడిటేషన్ అనేటువంటిది కేవలం కాన్సన్ట్రేషన్ కింద కాదు.
0: మెడిటేషన్ ఇస్ నాట్ మియర్ కాన్సన్ట్రేషన్.
1: ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది మెడిటేషన్ కాదు.
0: కాన్సన్ట్రేషన్ కెన్ నెవర్ బి మెడిటేషన్.
1: కనుక మెడిటేషన్ అనేటువంటిది మెడిటేషన్.
0: మెడిటేషన్ ఇస్ మెడిటేషన్.
1: కదలనటువంటి ఒక స్థలము, మార్పు చెందినటువంటి ఒక భావము.
0: That feeling which is changeless, which does not change.
1: అది నీలో చేంజ్ అయినప్పుడే బయట నీకు చేంజ్ అయినట్టు కనిపిస్తుంది. కానీ నీకు చేంజ్ కాకపోతే అది బయట చేంజ్ అయినట్టుగా కనిపించదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ ఇన్నర్ చేంజ్ దట్ మేక్స్ యూ ఫీల్ ద చేంజ్ ఇన్ ది ఔటర్ వరల్డ్.
1: అన్ని నీలోనే మార్పులు ఉంటున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ చేంజెస్ ఆర్ విత్ ఇన్ యూ.
1: ఈనాటి మానవులకు ఏమిటో కానీ నాకు అర్థం కావటం లేదు. ప్రతి క్షణం కూడా మార్పు చెందటం మార్పు చెందటం.
0: Bhagavan is very much surprised to find constant changes in everyone.
1: Manasu enduku maarutundali?
0: Why should mind change?
1: Maaradaniki veedu ledu.
0: It's not possible.
1: Daniki aa shakti ledu.
0: It has no power on its own.
1: Manasu manasugane untundali.
0: Mind remains.
1: Aa manasey manushiga maaripovali.
0: And this mind should manifest.
1: Kaaga manishi manasu rendu kalisi okati aipovali.
0: Manishi the man, manasu the mind should be one.
1: Ee rendu kalisi okati ainappude nee ekatvanni pondagalugutu.
0: And both are made into one, you will be able to experience that unity.
1: Kani ee rendu dinamulu gadichin tarvata moodo dinam meer nanna galavandi tappaku meer appudikappudike meeku adi gocharam avutundi.
0: After 2 days Bhagavan will certainly help you to see the manifestation of the divinity.
1: Anaka prema swarupulara,
0: embodiments of love.
1: Ee oka divyamainatundi tattvanni meeru tappaku pattali.
0: Be strong enough to experience the divinity.
1: Manavattam raavadaniki deni kosamani.
0: Why the human life is gifted?
1: తిండి తీర్థాలతో కాలం వ్యర్థం చేయటం కోసమన్న.
0: Not to waste time for food, raiment and shelter.
1: కాదు కాదు.
0: No.
1: మనకిచ్చింది 5 senses, 5 మార్గములు, 5 వస్తువులు. దీని అన్నింటినీ చేరి ఏకత్వంగా మనం చేయాలి.
0: Therefore 5 senses of cognition, 5 senses of action, 5 life sheets are given.
1: శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఈ 5 కూడా చేరి ఏకత్వంగా మనం పట్టాలి.
0: All the 5 senses have got the underlying same principle.
1: ఈ విధంగా మనం ప్రయత్నం చేస్తే చాలా సులభంగా మనకు ఏకత్వం కలుగుతుంది.
0: If you make a sincere effort, you can know this underlying unity.
1: ఏకత్వం అనేటువంటిది కేవలం మానవుల కోసం ఒకటికి మాత్రమే కలిగింది. కానీ ఇంకా ఏ పశుపక్షి మృగాదులు కూడా ఏకత్వం కలగలేదు.
0: This oneness unity can be experienced by man only, by no other birds or beasts.
1: Kanuka meer ekatvam kosamane meer puttaru.
0: That you are born to experience this unity.
1: Anekatvamlo sancharinchadaniki kaadu.
0: Not to go by diversity.
1: Ekatvamlone nee jeevithanni oka antyam kaavinchukovali.
0: We have to end our lives by experience this oneness or unity.
1: Appude manaku janma saarthakam avutundi.
0: Then only our lives are redeemed.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రేమకు మించినటువంటి ఒకటి మరొకటి జగత్తులో కనరాదు.
0: ఇన్ దిస్ వరల్డ్ యూ డోంట్ ఫైండ్ ఎనీథింగ్ ఎల్స్ మోర్ దాన్ లవ్.
1: ప్రేమ ముదిత మనసే కదో.

0: అన్ని రంగాల్లో కూడాను తాను ఒక నిజమైనటువంటి మొట్టమొదటి క్రాస్ తీసుకొచ్చిందని ఇప్పుడు ఒక బాలికకు నేనేదో ఇచ్చాను.
1: ఎ గర్ల్ రిసీవ్డ్ ఆల్ రౌండ్ గోల్డ్ మెడల్. భగవాన్ ప్రెజెంటెడ్ హర్ ద గోల్డ్ మెడల్ దిస్ ఆఫ్టర్నూన్.
0: ఆ అమ్మాయి పుట్టినప్పటి నుంచి కూడాను దేహంలో రక్తంలో పూర్తి డయాబెటిక్స్.
1: రైట్ ఫ్రమ్ బర్త్ షీఈస్ హైలీ డయాబెటిక్.
0: కానీ ఆ డయాబెటిక్స్ కు తల్లి తండ్రులు డాక్టర్స్ ఎన్నో విధమైనటువంటి మందులంతా ఇస్తూ వచ్చారు.
1: ద పేరెంట్స్ ఆల్సో అండ్ ఆల్సో డాక్టర్స్ గేవ్ హర్ మెనీ మెడిసిన్స్ ఫర్ క్యూర్.
0: ఆ యొక్క అమ్మాయికి తప్పక ఒకే మనసు.
1: She has got one concentrated mind.
0: ఏమీ అది చేయలేదు.
1: In fact, it is so steady, it won't do.
0: ఇప్పటికే బాగా 16 సంవత్సరాలు అయిపోయింది.
1: She has been here for the last 16 years.
0: ఆ అమ్మాయి ఇప్పుడు అనంతపురంలో చదువుతుండాలి.
1: She is now studying there in Anantapur campus.
0: ఎక్కడ పోయినప్పటికీ తనకి ఏమాత్రం కూడా బాధ కలగటం లేదు.
1: Wherever she may go, she will not have any kind of
0: problem. తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు కానీ మా అమ్మాయికి బాధ లేదు.
1: Parents feel sad, but she has no sadness whatsoever.
0: Father, mother, don't worry, God is with me, God is with me అని ధైర్యం చెప్తుంటాది.
1: She always tells her parents, father, mother, God is always with me, don't worry, don't worry.
0: ఇది మెడిసిన్స్ తో పనికొచ్చేటువంటి కాదు.
1: In fact, medicines give no cure.
0: ఒక విధమైనటువంటి యొక్క స్థిరత్వంతో అది పనిచేస్తుంది.
1: It is only her faith, concentration could help her.
0: అమ్మాయికి స్వామి గట్టిగా చెప్పాడు.
1: Swami told her,
0: నీకు ఈ జబ్బు ఏమి చేయలేదు.
1: This diabetes will do no harm to you.
0: నీవు దైవత్వాన్ని పూర్తి నమ్ముకో.
1: And certainly you will realize, experience.
0: ఎవరి మాటలు నీవు చెవికి చేర్చుకోకు.
1: Don't go by any other words.
0: ఆ మాటపైనే తాను స్థిరంగా ఉంటుండాలి.
1: And she followed Bhagwan's teachings.
0: అందువల్లనే తాను ఇంత పెద్దగా అవుతుంటుండాలి. అమ్మాయి ఇంకా పైకి చదవగలదు.
1: Now she has come up to this stage. She will still continue to grow more and more in future.
0: పట్టిన పట్టేదో పట్టనే పట్టుతుంది. పట్టునెక్కేదాకా అట్టే ఉండు.
1: Having determined, do not leave it until you achieve it.
0: కోరినది దేనియో కోరనే కోరుతుంది. కోరిక తీరుడుగా పోవకుండు.
1: Having wished, never go until you get it.
0: అడిగినది ఏదియో అడగనే అడిగితే అడిగినది దాకా విడవకుండు.
1: Having asked once, don't go until it is given to you.
0: కోరు పడలేక నేనే నవ్వుకోలేవు.
1: God should bless you out of disgust.
0: పడలు తెలియక నీవైన అడిగవు.
1: Or else you should get lost or forget yourself.
0: అంతే కాని తిరిగిపోవుట భక్తుని తీర్చ కాదు అని.
1: And to give up is not the quality of a true devotee.
2: You were listening to excerpts from the Divine Benedictory Address delivered by Bhagwan Baba, the Divine Chancellor of the Sri Satya Sai University during the 23rd Convocation on 22nd November 2004 in Prashanti Nilayam. By quoting the real-life example of one of his students, Baba explained how a steady mind focused on God can help us tackle any problem in life.
3: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.